శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 11వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 36 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: విరుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: శ్రోతలకు నమస్కారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పార్లమెంటు సభ్యులు సానా సతీష్ బాబుతో కలిసి ఢిల్లీ ఏపీ భవన్లో విలేకరులతో ఆయన నిన్న మాట్లాడారు. దేశమే ప్రథమ ప్రాధాన్యం అన్న లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూటమి తరపున 11 పేజీల తీర్మానం ప్రవేశపెట్టి ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. కొత్త తరం యువత నిర్మాణాత్మక రాజకీయాలు కోరుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన నిన్న ఒక పోడ్కాస్ట్ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం ప్రపంచంలో అజయశక్తిగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. 12 ఏళ్ల పాలనాకాలం పూర్తి చేసుకున్న ప్రధానికి ఆయన నిన్న ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్లో ప్రజావసరాలకు తగిన విధంగా మరిన్ని విభాగాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతసింగ్ తెలిపారు. కొత్తగా ఆయుష్ విభాగాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో భాగంగా మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఈ అర్ధరాత్రి జరిగే ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది. గోపాలకృష్ణ సుప్రసిద్ధ తెలుగు రంగస్థల కళాకారులు, పద్యనాటక గాన గంధర్వులుగా పేరు పొందారు. విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన నిన్న రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 32 సెకండ్లు కావస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
1: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటుకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: A historic tribute to India's longest serving continuous

0: ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైం అట్ ది రైట్ ప్లేస్. నరేంద్ర మోడీజీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్, హీ ఈస్ బోత్ అవర్ యాంకర్ అండ్ అవర్ ఇన్నోవేటర్, వర్కింగ్ విత్ ఎ సింగిల్ అజెండా, దట్ ఈస్ నేషన్ ఫస్ట్, ఏ ప్రిన్సిపల్ దట్ ఆల్ ఆఫ్ అస్ హాస్ కాన్స్టెంట్లీ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎంటైర్ నేషన్ హాస్ టు ఫాలో. 21st century బిలాంగ్స్ టు నరేంద్ర మోడీజీ.
1: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత ఆధునిక ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
2: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి.

చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నాన్లే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
7: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
8: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
7: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
8: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
7: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
8: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
7: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ

0: అదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 7:04 దాటి 56 సెకన్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి
1: వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
2: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही है, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
1: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
1: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
3: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first. A principle that all of us has constantly keep it in mind.
1: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4,399 రోజుల నిరంతర సేవతో 4,398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ET 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుగుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవిక బన్సూత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5-7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS జామర్ల కొనుగోలు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది.

0: కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన అభివృద్ధి తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రి మండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: స్టూడియోల సమయం 7:14 దాటి 59 సెకండ్లు కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 38వ శ్లోకం.

తత్ యత్. ఏ సుఖం విషయ శబ్దాది విషయాల యొక్క ఇంద్రియ కర్ణాది ఇంద్రియాల యొక్క సంయోగాత్ సంపర్కం వల్ల పుట్టినదై అగ్రే అనుభవ ప్రారంభ దశలో అమృతోపమం అమృతము వంటిది యున్ను పరిణామే అనుభవానంతరం విషం ఇవ అంటే విషంలాగాను ఉంటుందో తత్ సుఖం అటువంటి సుఖం రాజసం రజోగుణ ప్రధానమైనదని స్మృతం చెప్పబడినది.

అర్జున, లోకసామాన్యంగా అందరికీ తెలిసిన సుఖం మరొకటి ఉంది. అది శబ్దాది విషయాలకు, కర్ణాది ఇంద్రియాలకు కలిగే సంపర్కం నుంచి ఉదయిస్తుంది. ఇది అనుభవ ప్రారంభ దశలో అమృతంలాగా సంతోషకరంగా ఉంటుంది. అనుభవం చివరికి వచ్చినప్పుడు, తరువాత కొన్ని పరిణామాలు కలుగుతున్నప్పుడు అది విషంలాగా బాధాకరంగా ఉంటుంది. దాన్నే రాజస సుఖం అంటారు. విషయేంద్రియ సంయోగజన్యమైన ఏ సుఖానికైనా ఈ పరిణామం, ఈ లక్షణం తప్పదు. అటువంటి సుఖాలకు దుఃఖ సంస్పర్శ ఉంటుందని అంగీకరించక తప్పదు. దాని ఫలితం స్వల్పమైన అనుభవించే కాలంలో గణనీయంగా ఉంటుంది. అందుచేత పరిమిత సుఖానుభవ దశలో ఇంద్రియజన్య సుఖాలన్నీ విషతుల్యాలేనని వివేకవంతులు గుర్తించగలుగుతున్నారు. కనుక సాధకులు తమలోని రాజసిక సుఖప్రీతిని గుర్తించి జాగ్రత్త పడాలని భగవానుడు

0: విషమివ తత్సుఖం రాజసం స్మృతం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఫమ్మన్ 01.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విద్యుత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11:00 వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:24 దాటి 52 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తా కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే గనక, ఒక అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. అంటే చీమలు, కుందేళ్ళు, లేళ్ళు, గుడ్ల గుబ్బులు, తేనెటీగలు, కొంగలు, ఒక ఏనుగు, ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ ఒక్క ఏనుగు మాత్రం చాలా అహంకారంతో పొగరుగా ఉండేది. ఎందుకంటే మిగతా అన్ని జీవులను కన్నా అది చాలా పెద్దగా గంభీరంగా ఉంటుంది కదా. సో అందుకని అన్ని జీవులు దానికన్నా చిన్నవని హేళన చేస్తూ ఉండేదన్నమాట. ఇంకా చిన్న జీవులు ఏ పని చేసినా అడ్డుపడుతూనే ఉండేది. ఎగ్జాంపుల్, తేనెటీగలు తేనె కోసం పువ్వుల మీదకు వెళ్ళగానే ఏనుగు వచ్చి చెట్టు కొమ్మలను ఊపేస్తూ ఉండేది. ఆ గాలికి తేనెటీగలు తేనె తీసుకోకుండానే వెళ్ళిపోయేవి. అలా ఒకటి కాదు, రెండు కాదు, అన్ని జీవులను ఇబ్బంది పెడుతూనే ఉండేది. ఆ చిన్న జీవులు పిల్లలకి ఆహారం తీసుకెళ్లలేక చాలా బాధపడేవి. ఇంకా రోజు అలా ఇబ్బంది పడలేక గుడ్ల గోబు దగ్గరికి అన్నీ కలిసి వెళ్తాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వివరంగా చెబుతాయి. ఇంకా మేము ఈ అడవి నుండి వెళ్ళిపోతున్నాం అని చెబుతుంది. అప్పుడు గుడ్ల గోబ, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరందరూ కలిసి ఏనుగుని భయపడితే చాలు అని చెప్తుంది. అలా ఒకరోజు ఏనుగు పడుకుంటూ ఉండగా తేనెటీగలు చెవిలో సౌండ్ చేస్తాయి. ఆ సౌండ్ వినలేక చెవులు మూసుకుంటుంది. ఈలోపు కొంగలు కళ్ళల్లో పొడుస్తాయి. కళ్ళు కనిపించగా పరిగెత్తుతూ గుంటలో పడిపోతుంది. దానిలోంచి బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. ఇంకా అనుకుంటుంది, ఇలానే ఉండిపోతే చనిపోతానేమో. ఇంకా దాని ప్రాణాల కోసం ఏం చేస్తుంది, అహంకారాన్ని పక్కన పెట్టి ఆ చిన్న జీవుల్ని సాయం కోరుతుంది. ఇంకా ఆ చిన్న జీవులు అక్కడ ఉన్న మనుషుల్ని సాయం కోరుతాయి. వాళ్ళు తాడు కట్టి ఎలాగో ఒకలాగా బయటకు తీస్తారు. వాళ్ళు చేసిన హెల్ప్కి ఏనుగు అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు అవి ఇలా అంటాయి, నీ థ్యాంక్స్ ఏమీ మాకు అక్కర్లేదు, మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి నిన్ను కాపాడగలిగాం, నీలా ఒంటరిగా ఉంటే ఏమీ చేయలేం అని చెబుతాయి. అప్పటి నుండి ఆ ఏనుగు కూడా వాళ్ళతో కలిసిమెలిసి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఐకమత్యమే మహాబలం. అంతేకాదు, ఒంటరిగా ఉంటే ఏమీ సాధించలేం, అదే టీంగా ఉంటే ఎంతటి దాన్నైనా సులభంగా సాధించవచ్చు అనమాట. అదనమాట. మరి ఇంకా బోలెడన్ విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే విశాల్ మిశ్రా పాడిన యానిమల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:32 దాటి 33 సెకండ్లు కావస్తుంది మనవనం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే స్టోరీ షేర్ చేసేసా. మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఇవాళ జూన్ 11, క్యాలెండర్ డేట్ చూడగానే అబ్బా అప్పుడే గురువారం వచ్చేసిందా, వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ల్యాప్టాప్ స్క్రీన్స్ వైపు చూస్తూ లెక్కలు వేసుకుంటున్నారా. కూల్ కూల్, ఇవాళ వర్క్ టెన్షన్స్ని కాసేపు పక్కన పెట్టేసి మనందరి మొహంలో బిగ్ స్మైల్ తెచ్చే ఒక వండర్ఫుల్ డే గురించి మాట్లాడుకుందాం. ఇవాళ అంతర్జాతీయ ఆటల దినోత్సవం. అరే, ఆటలకు కూడా ఒక రోజు అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఐక్యరాజ్య సమితి మర్చిపోకుండా మరి డిక్లేర్ చేసిన స్పెషల్ డే ఇది అనమాట. మరి ఎందుకో తెలుసా ఈ డేని జరుపుకోవాలి? ఒక చిన్న పాట తర్వాత మీతో చెప్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశ మరి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే విన్నారు కదా కార్తిక్ పాడిన జనతా అయితే గనక మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:38 దాటి 37 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్న కాఫీ టైంలో మరి నేనైతే అంతర్జాతీయ ఆటల దినోత్సవం గురించి

మాట్లాడుతూ ఉన్నా కదా. మరి దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, మనం రోజు రోజుకి ఒక మిషన్ లాగా, రోబోల్లాగా మారిపోతున్నాం. పొద్దున్న లేస్తే ఆఫీస్ ప్రెషర్స్, టార్గెట్స్, ఇంకా పిల్లలకైతే స్కూల్ బ్యాగ్స్, ర్యాంక్స్ గోళ, హోంవర్క్స్, అబ్బో అసలు వీటన్నిటి మధ్య మనం దేని మిస్ అవుతున్నామో తెలుసా? ఆ ఆటపాటల సంతోషాన్ని, ఆ అమాయకు నవ్వుల్ని. మన చిన్నతనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. సాయంత్రం 5 అయిందంటే చాలు, వీధుల్లోకి వచ్చి ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఆ తొక్కుడు బిళ్ళలు, దాగుడు మూతలు, గిల్లిదండలు, ఇంకా కబడ్డీ, ఇంకా చిన్న వర్షం పడితే చాలు కాగిత పడవులు. అసలు ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ట్యాబ్స్ లేవు, కానీ గుండె నిండా బోలెడంత సంతోషం ఉండేది. అవునంటారా కాదంటారా? మోకాళ్ళు అరిగిపోయేలా పరిగెత్తినా సరే అలుపు అనేదే తెలిసేది కాదు. ఎందుకంటే ఆట అంటే కేవలం టైంపాస్ కాదు, అది మన లైఫ్కి ఒక పెద్ద ఎనర్జీ బూస్టర్ అన్నమాట. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్, ఇది భారతీయ FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ, నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సప్నోకు హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే అఫ్కాట్ 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:46 దాటి 56 సెకండ్లుగా వస్తుంది. మనోనం కాఫీ టైంలో. మరి నేనైతే అంతర్జాతీయ ఆటల దినోత్సవం గురించి అయితే మాట్లాడుతున్నా కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటని మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటి జనరేషన్ పిల్లల్ని చూడండి, పాపం పుట్టగానే చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. ఆన్లైన్ గేమ్స్ అని, పబ్జీలని, ఫ్రీ ఫైర్స్ అని స్క్రీన్ల ముందే వాళ్ల ప్రపంచం అయిపోతుంది. కళ్ళు కదపకుండా వేళ్లు మాత్రమే కదుపుతూ రోజంతా గడిపేస్తున్నారు. అసలే ఇప్పుడు హాలిడేస్ టైం కదా, పిల్లలందరూ మ్యాక్సిమం ఇలానే ఉన్నారు. దీనివల్ల వాళ్లకి శారీరక శ్రమ లేదు, నలుగురితో కలిసి ఆడే టీమ్ స్పిరిట్ అంటే ఏంటో తెలియట్లేదు. అందుకే ఈ అంతర్జాతీయ ఆటల దినోత్సవం మనల్ని హెచ్చరిస్తుంది, పిల్లలకి ఆటలు అనేది లగ్జరీ కాదు, అది వాళ్ల ప్రాథమిక హక్కు అని మనమే చెప్పాలన్నమాట. ఆడుకుంటేనే వాళ్ళ మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది, ఇంకా క్రియేటివిటీ పెరుగుతుంది. ఓటమిని ఎలా తట్టుకోవాలో, గెలుపుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా తెలుస్తుందన్నమాట. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా మనమే చెప్పాలి. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుభారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఈ అబ్బాయి చాలా మంచోడి నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సునీత అండ్ కళ్యాణ్ మాలిక్ పాడగా ఎంఎం కిరువాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:53 దాటి 33 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి నేనైతే అంతర్జాతీయ ఆటల దినోత్సవం గురించి అయితే మాట్లాడుతున్నా కదా. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్,

మనకు వయసు పైబడుతుంది. మనలో ఉన్న ఆ చిన్నపిల్లాన్ని ఎప్పుడు బతికించుకుంటూనే ఉండాలండి. ఏమంటారు? మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాయ్ బాయ్ చెప్పిస్తూ మీకోసం జాను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారత్ FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సిజిజిజిపిఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరమవుతుందని చెప్పారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంట కాలానికి రాయితీపై వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనకపల్లి పర్యటనలో భాగంగా ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పుష్కరిణి అభివృద్ది పనులకు హోంమంత్రి వంగలిపూడి అనంత నిన్న శంకుస్థాపన చేశారు. గత 2 ఏళ్లలో పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 1,150 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఆయన నిన్న నిర్వహించారు. గోదావరి పుష్కరాలు 2027 దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, జిల్లాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే గోదావరి పుష్కరాలను అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను పునరుద్దరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 9 గంటలకు వింటారు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి 101.3. నేను మీ అజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా శతమానం భవతి నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అనురాగ్ కులకర్ణి అండ్ రమ్య బహరామ్ మోహన భోగరాజు పాడగా మిక్కి జమే మ్యూజిక్ కంపోజ్ చేయగా రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:58 దాటి 58 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పేయం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం మాట్లాడుకుందాం అంటే చీకటిని చూసి వెళ్తురు రాదనుకుంటాం, కష్టాన్ని చూసి సుఖని రాదనుకుంటాం, అలాగే పెద్ద టాస్క్ని చూసి అది అసలు పూర్తి కాదు అనుకుంటాం. అందుకే ఈరోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ప్రపంచ చరిత్రనే మార్చి

చేసిన ఒక మహానుభావుడు నెల్సన్ మండేలా గారు చెప్పిన ఒక విశ్వసత్యం గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నారంటే, ఒక పని పూర్తయ్యేంత వరకు అది ఎప్పటికీ అసాధ్యమైనదిగానే కనిపిస్తుంది అని. వావ్, ఎంత వెయిట్ ఉంది కదా ఆ మాటలో. చలో ఈరోజు ఈ వండర్ఫుల్ కొటేషన్ని మన లైఫ్కి ఎలా అప్లై చేసి అసలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మండేలా సీక్రెట్ ఏంటో మీతో షేర్ చేస్తాను. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్డ్ టు విద్యుత్ భారతి FM 101.3.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఆర్ఎక్సాండర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడగా చైతన్యం భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 26 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్న గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే మండేలా గారు చెప్పిన ఒక కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా. ఆ మండేలా గారు ఊరికే ఈ మాట ఏసీ రూమ్లోనూ కూర్చొని చెప్పలేదండి. తన దేశంలో ఉన్న వర్ణ వివక్షకి వ్యతిరేకంగా ఆయన పోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక నల్లజాతీయుడు దేశాన్ని మార్చేయడం అనేది అప్పట్లో ప్యూర్లీ ఇంపాసిబుల్. ప్రపంచమంతా ఇది అసాధ్యం అంది. బ్రిటిష్ పాలకులు ఆయన్ను ఏకంగా 27 జైల్లో పెట్టారు. ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, 1 ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు పైగా జైలు 4 గోడల మధ్య ఉన్న మనిషికి ఎప్పటికైనా స్వేచ్ఛ వస్తుందనే నమ్మకం ఎలా ఉంటుంది? ఎవరికైనా అది అసాధ్యమనే అనిపిస్తుంది కదా. కానీ మండేలా గారు ఆ చీకటి గదిలో ఉంటూ కూడా తన నమ్మకాన్ని వదలలేదు. చివరికి ఏమైంది, ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు, దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు, నోబెల్ ప్రైజ్ కూడా సాధించారు. అంటే చరిత్రను తిరగ రాశారన్నమాట. సో ఏదైనా మనం సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అది అసాధ్యమైన సుసాధ్యం చేయగలుగుతాం. ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్‌గేస్ వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, అరవింద సమేత నుంచి ఎవరు పాడారు అంటే కనుక అర్మన్ మాలిక్ పాడగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరిబెల్లం సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:23 దాటి 16 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మాట్లాడుతున్నా కదా మండలా గారు చెప్పిన ఒక కొటేషన్ గురించి, ఒక పని పూర్తయ్యేంత వరకు అది ఎప్పటికీ అసాధ్యమైనది గానే కనిపిస్తుందని. దీని గురించి అయితే మాట్లాడుతున్నా కదా, మన మండలా గారు ఆ పనిని పూర్తి చేసి చూపించారు కాబట్టి ఈరోజు మనం దాన్ని ఒక అద్భుతమైన విజయంగా చదువుకుంటున్నాం. లేకపోతే అది ఇప్పటికీ ఒక అసాధ్యమైన కలగానే మిగిలిపోయేది. మరి అలాంటి అసాధ్యాన్ని బ్రేక్ చేసే 3 స్టెప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. మీ లైఫ్లో ఏ పని అయినా అసాధ్యంగా అనిపిస్తే ఈ 3 ఫార్ములాస్ అప్లై చేయండి, ట్రై చేయడంలో తప్పలేదు కదా. మరి వాటి గురించి షేర్ చేసేలోపు ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, 100% లవ్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అందం చంపాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:30 వస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే 3 ఫార్ములాస్ చెప్తానని చెప్పాను కదా, అందులో ఫస్ట్ ది ఏంటి అంటే కనుక మొదటి అడుగు వేయడం. ఏంటి మొదటి అడుగు అని అనుకుంటున్నారా? మనం కొండ కింద నిలబడి పైకి చూస్తే ఏమవుతుంది చెప్పండి? మడ నొప్పి వస్తుంది. పైకి చూడటం ఆపేసి మన కాలు కిందున్న మొదటి అడుగు వైపు చూడండి. ఎంత పెద్ద జర్నీ అయినా ఆ ఒక్క చిన్న అడుగుతోనే మొదలవుతుంది. సో జస్ట్ స్టార్ట్ ఇట్, గో విత్ ద ఫ్లో అనమాట. స్టార్ట్ చేయండి, ఆ ఒక్క అడుగు వేసి చూడండి, ఎంత జర్నీ అయినా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా మరి నెక్స్ట్ 2 స్టెప్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్, ఇది భారతీయ FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. అయితే మీరైతే ఆరెంజ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కార్తిక్ పాడగా హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వనమాలి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:38 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మండల గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, ఏ పన్నైనా పూర్తయ్యేంత వరకు అది ఎప్పటికీ అసాధ్యంగానే కనిపిస్తుంది అని చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. ఇందాకైతే ఫస్ట్ చెప్పాను కదా, జస్ట్ స్టార్ట్ ఇట్ అని అన్నాను కదా, అంటే ఒక్క అడుగు వేసి చూడండి అని. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్ అనమాట, అంటే మన ప్రోగ్రెస్సే మన పవర్ అనమాట. పని ఒకే రోజులో అయిపోవాలి అని రూల్ ఏమీ లేదండి. మండేలా గారికి 20 ఏళ్ళు పట్టింది, మనకి కొన్ని రోజులు పట్టచ్చు. రోజుకి కనీసం 1% అయినా పని పూర్తవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ 1% మాత్రం పర్ఫెక్ట్గా చేసి ఉండాలి. అలా 1%లు అన్నీ కలిసి ఒకరోజు ఏదో ఒకరోజు ఖచ్చితంగా 100% అవుతుంది. అప్పుడు మన అసాధ్యాన్ని సుసాధ్యం చేసేసినట్టే అనమాట. మరి సో మన పనిని ఒక ప్రోగ్రెసింగ్ వేలో పని పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా మనం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. మీరైతే తొలి ప్రేమ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా వేసేస్తామని. మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:44 దాటి 59 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే ఇప్పటివరకు 2 స్టెప్స్ అయితే చెప్పా కదా, ఫస్ట్ అడుగు వేయాలి, నెక్స్ట్ మన ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయాలి అని. మరి 3rd స్టెప్ ఏంటి అంటే ఇంపాసిబుల్ ని విడదీయాలి. అవును, మీరు విన్నది నిజమే. డిక్షనరీలో కూడా ఇంపాసిబుల్ అనే పదాన్ని జాగ్రత్తగా గమనిస్తే అందులో ఏముంటుందంటే ఐఆమ్ పాసిబుల్ అని రాసి ఉంటుంది. అంటే ఆ పదం కూడా మనతో చెప్తుంది, నన్ను చూసి భయపడద్దు, నన్ను పూర్తి చేసి చూపించు అని. సో ఇంపాసిబుల్లోనే ఉంది పాసిబుల్ ఎంతవరకు చేయగలమని. అదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా కలిసి కాలనీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక దేవిశ్రీ ప్రసాద్ పాడగా ఆయన లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:53 దాటి 4 సెకండ్ గా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే మండల గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మన పర్సనల్ లైఫ్ లోకి చూసుకుంటే గనక చాలా విషయాలే మాట్లాడుకోవచ్చండి. ఏం ఎందుకంటారా, ఫెయిల్ అనే సబ్జెక్ట్ ని క్లియర్ చేయడం కావచ్చు, ఎవరు సపోర్ట్ లేని టైంలో ఒక కొత్త బిజినెస్ ని సక్సెస్ చేయడం కావచ్చు, లేదా మన మైండ్ ని నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి తిప్పడం కావచ్చు. మనం ఆ పనిని కేవలం దూరం నుంచి చూసినంత కాలం అది ఒక పెద్ద హిమాలయ పర్వతంలాగే భయపడుతూ ఉంటుందండి. ఎందుకంటే మన కళ్ళకి కేవలం సమస్య మాత్రమే కనిపిస్తుంది, దానికి గల సొల్యూషన్ అసలు కనిపించనే కనిపించదు. మన మైండ్లో భయం అనే వైరస్ దూరినప్పుడు ప్రతి చిన్న పని కూడా ఇంపాసిబుల్ లాగే యాక్ట్ చేస్తుంది. సో ఒక పనిని మొదలు పెట్టడానికి ముందు ఉండే భయం ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు ఉంటుంది కదా, ఆ టెన్షన్ లాంటిదండి. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చి రాయడం మొదలు పెడితే ఆ టెన్షన్ ఎడిపోతుందో ఎవ్వరికి తెలియదు. సో మన లైఫ్ని ఆ ఎగ్జామ్ హాల్తో కంపేర్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ హాల్లో పేపర్ ఎంత ఫాస్ట్గా రాస్తే

చెప్పుకోవచ్చు అనమాట. అదనమాట ఈనాటి కొటేషన్ అయితే గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:55 దాటి 3 సెకండ్లుగా వస్తుంది. గుడ్ మార్నింగ్ విజయవాడకి బై బై చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఉన్నత విలువలతో కూడిన విద్యావంతులైన యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకులుగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెడుతూ భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలుపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటుకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరమవుతుందని హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ది ప్రతిపాదనకు సమగ్ర నివేదిక సిద్దం చేసి కేంద్ర రాష్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను పూర్తిగా త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి నిన్న ఆయన పాల్గొన్నారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే మోనిచ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అభయ్ జోధ్పుల్కర్ పాడగా అండ్ అన్య సౌమ్య అండ్ సాయి కూడా పాడారు. అలాగే మిక్కీ జై మేయర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగేశ్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:10 దాటి 34 సెకండ్లుగా వస్తుంది. మనమున్నాం జోరుగా విషయాలు. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా అండి? మన చేతిలో ఉంటూ మనల్ని ఆడిస్తూ ప్రపంచాన్ని మన గుప్పెట్లోకి తెచ్చిన ఒక చిన్న మాయా ప్రపంచం, అదేనండి మన స్మార్ట్ ఫోన్. మరి ఈ స్మార్ట్ ఫోన్ గురించి అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. మరి పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు, అరే కొన్నిసార్లు అయితే అర్ధరాత్రి కళ్ళు తెరిచినా మనకు గుర్తొచ్చేది ఆ ఫోనే కదా. అసలు ఈ ఫోన్ వల్ల లైఫ్ సూపర్ ఫాస్ట్గా మారిందా, లేక మనమే దానికి బానిసలైపోయామా? చలో ఇవాళ ఈ ఫోన్ కదేంటో, దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి అన్ని మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భాతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా చంద్రలేఖ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ సుజాత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:16 దాటి 54 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగోషారు గలం. నేనైతే ఫోన్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, నిజం ఒప్పుకుందామండి, ఫోన్ లేకపోతే ఈ రోజులో ఒక్కడుగు కూడా ముందుకు పడదు. దీనివల్ల లాభాలు మామూలుగా లేవు. మరి ప్రపంచం మన చేతుల్లోనే ఉంది. ఎలా అంటారా, ఎక్కడో అమెరికాలో ఉన్న ఫ్రెండ్కైనా పల్లెటూరులో ఉన్న అమ్మమ్మకైనా ఒక్క సెకండ్లో వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు. దూరాన్ని తగ్గించేసింది అనడంలో ఎలాంటి డౌటు లేదండి. ఇంకా చెప్పుకోవాలి దీని గురించి అంటే గనక ఒక జ్ఞాన నిధిలా పనిచేస్తుంది. ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే గూగుల్ తల్లిని అడిగితే చాలు, సెకండ్లో ఆన్సర్ రెడీ. ఆన్లైన్ క్లాసెస్, కోర్సెస్, సమ్ ట్యూటోరియల్స్, అబ్బా చదువుకోవాలనే కోరిక ఉండాలే కానీ ఫోన్ ఒక నాలెడ్జ్ బ్యాంక్ అనే చెప్పచ్చు. మరి ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మెరుపుకల్ల మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ సాధన సంఘం పాడగా వేటూరిస్తుంది.

మూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:25 దాటి 2 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషరగలం. నేనైతే ఫోన్ గురించి అడ్వాంటేజెస్ అయితే చెప్తూ ఉన్నా కదా, మరి ఇంకా ఏంటి అంటే ఈజీ పేమెంట్స్ అండి. ఎందుకంటారా, పాకెట్ లో పర్స్ మర్చిపోయినా పర్లేదు, కానీ ఫోన్ ఉంటే చాలు. టీ కొట్టు దగ్గర 10 రూపాయల నుంచి షాపింగ్ మాల్లో 1000 రూపాయల వరకు స్కాన్ చేయి, ఫోన్ పే చేయి, ఐ మీన్ పే చేయి లాగా మారిపోయింది అనమాట. సో ఈజీ పేమెంట్ కి చాలా మంచిగా అయితే ఇప్పుడు ఫోన్ అనేది పనిచేస్తూ ఉంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ కి అంటారా, నాన్ స్టాప్ అనే చెప్పాలి. ఎందుకు, సినిమాలు, రీల్స్, మీమ్స్, సాంగ్స్, గేమింగ్, ఇలా ఒక్కటేమిటండి, బోరు కొడుతుందనే మాటే రానివ్వదు ఈ స్మార్ట్ ఫోన్. ఇంకా ఎమర్జెన్సీ సపోర్ట్ గా కూడా పనిచేస్తుంది. ఎలా అంటారా, అర్ధరాత్రి ఎక్కడికైనా వెళ్లాలా, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, ఆరోగ్యం బాగాలేదా, అంబులెన్స్ పిలవచ్చు. అలానే జీపీఎస్ రూట్ మ్యాప్స్ ఉంటే కొత్త ఊర్లో కూడా దారి తప్పే ఛాన్సే లేదనమాట. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఫోన్ వల్ల ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బొంబాయి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగా వేటూరి సుందర్ రామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:33 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనమనం జోరుగా ఉషారగలం. నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా, అమృతం ఎక్కువైతే విషం అంటారు. మన ఫోన్ కూడా అంతేనండి, అతిగా వాడితే వచ్చే తిప్పలు అన్నీ ఎన్ని కావన్నమాట. మరి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి కదా. మరి అందులో మరి నేనైతే మీకోసం చెప్దాం అనుకున్నా, జస్ట్ 5 మినిట్స్ రీల్స్ చూద్దాం అని ఫోన్ తీస్తాం, కట్ చేస్తే ఏమైందండి గంటలు గంటలు ఎలా గడిచిపోతాయో ఆ దేవుడికే తెలియాలి. మన విలువైన టైం అంతా స్క్రీన్ స్క్రాచ్ చేయడానికే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మన వాల్యుబుల్ టైం అంతా కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ కూడా వస్తుందన్నమాట. అంటే కళ్ళు అలసిపోవడం, చూపు మసకబారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఐ కూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట. అలానే ఎప్పుడు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ నొప్పులు కూడా వస్తాయి. ఫోన్ స్ట్రైట్గా పెట్టుకోలేము కదా టీవీలాగా, సో ఆటోమేటిక్గా అందరం ఫోన్ చూడడానికి తల వంచక తప్పదు. సో అలా మెడ నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. దీనే డాక్టర్స్ టెక్స్ట్ నెక్ అంటున్నారు. సో ఇది కూడా నొప్పులు చాలా విపరీతంగా వస్తూ ఉన్నాయంట. ఇంకా రాత్రిపూట ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్ర కూడా కరువు అవుతుంది. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రేమగుడు మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఉన్నికృష్ణన్ పాడగా రాజశ్రీ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:41 దాటి 22 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. మనమైతే ఫోన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, మరి నష్టాల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇంకా ఏంటి అంటే ఒకే ఇంట్లో 4 కూర్చుంటారు కానీ తెలిసిందే కదా ఎవరు ఫోన్స్లో వాళ్ళు బిజీ అనమాట. పక్కన ఉన్న మనుషుల కంటే ఎక్కడో సోషల్ మీడియాలో ఉన్న లైక్స్ కామెంట్స్కే ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తున్నాం. దీని వల్ల ఏమవుతుంది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, అందరికీ తెలుస్తూనే ఉంది, బంధాలు నెమ్మదిగా దూరం అవుతుంది. ఇంకా ఒక్క రాంగ్ లింక్ క్లిక్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మన పర్సనల్ డేటా కూడా చోరీకి గురి అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువైపోతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో పక్కనోడి లగ్జరీ లైఫ్ ట్రిప్స్ చూసి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని కంపేర్ చేసుకుంటూ యువత డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంది. సో ఫోన్ అనేది మనల్ని నడిపించే యజమాని కాకూడదండి, మన అవసరాలు తీర్చే సేవకుడిలా మాత్రమే ఉండాలి. మరి ఈ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడానికి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఎలా చెప్పిన మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక ఉదిత్ నారాయణ్ అండ్ చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ ఇది. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:49 దారి దాటి 25 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షరగలం. నేనైతే ఫోన్ గురించి మాట్లాడుతున్నా కదా, మరి ఈ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడానికి నేనైతే కొన్ని సింపుల్ రూల్స్ అయితే చెప్తాను కదా. మరి ఫస్ట్ రూల్ ఏంటి అంటే గనక 20-20-20 రూల్ అనమాట. ఏంటి 20-20-20 అనుకుంటారా? అదేం లేదండి, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్స్ పాటు చూడండి. దీనివల్ల అయితే కంటి సమస్యలు రావన్నమాట. ఇంకా సెకండ్ది నో ఫోన్ జోన్, అంటే డైనింగ్ టేబుల్ మీద, బెడ్రూమ్లో పడుకునే కనీసం 1 గంట ముందు ఫోన్ వాడకండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రశాంతమైన నిద్ర, అలాగే కుటుంబంతో మంచి సమయం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా థర్డ్ వన్, ట్రాక్ యువర్ టైం. మీ ఫోన్లో డిజిటల్ వెల్ బీయింగ్ ఆన్ చేసి స్క్రీన్ టైంను కంట్రోల్ చేసుకోండి. దీనివల్ల రోజులో చాలా సమయం అనేది ఆదా అవుతుంది అనమాట. నచ్చితే ఫాలో అండి, అది మీ ఇష్టం అనమాట. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సొంత మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారామజాస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:55 దాటి 54 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగోషారగాలో. మరి మనమైతే ఫోన్ గురించి లాభాలు నష్టాలు మాట్లాడుకున్నాం కదా. మరి నేను లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే టెక్నాలజీ అనేది ఒక వరం అండి, అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. దాన్ని ఎలా వాడుకుంటామనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఫోను ప్రపంచంలో మునిగిపోయి మన కళ్ళ ముందున్న అందమైన నిజ జీవితాన్ని అయితే మిస్ అవ్వకండి అదనమాట. ఇంకా మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:56 దాటి 23 సెకండ్లుగా వస్తుంది. ఈ నాటి దుర్గా హుషార్గాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం మళ్ళీ రావణించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 7,707.21 కోట్ల రూపాయలతో నిధుల కేటాయింపులపై ఎక్స్వేదిగ్గా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, దేశంలో అత్యధిక నిధులు పొందిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలవడం రాష్ట్ర పారదర్శక పాలన, పథకాలు సమర్థ అమలుకు నిదర్శనమని పేర్కొన్నారు.

విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా రైతులకు విత్తనాల కొరత రాకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలోని నిమ్మాడ్లో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్టంలో గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు పరిశ్రమలను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మంచి జరిగేలా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విశాఖలోని కిమ్స్ MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను ఆయన నిన్న పరామర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో భాగంగా మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఈ అర్ధరాత్రి జరిగే ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేర్లో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. మీరైతే పరుగుమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సాకేత్ పాడగా మను శర్మ మ్యూజిక్ కంపోజర్ గా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ సాంగ్ అయితే. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 49 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పేయం హార్విల్లోకి. మరి హార్విల్లో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక నత్త 10 అడుగుల గోడను ఎక్కాలనుకుంది. అది పగటి పూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది. మరి ఆ నత్త గోడపైకి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అదనమాట క్వశ్చన్ అయితే. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866243814 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు ఇది భారతీ ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయు సేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే అఫ్కాట్ 2 ఆఫ్ 2026 కే ఆవేదన్ 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:25 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లం. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక నత్త 10 అడుగుల గోడను ఎక్కాలని అనుకుంది, అది పగటిపూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది, మరి ఆ నత్త గోడపైకి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాను. చాలా మంది మెసేజ్ చేశారు, వేటపాలెం దగ్గర రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ్ నుంచి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా శుభోదయం మేడం అంటూ అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. కేవీ రమణమూర్తి గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎవరు, వినయ్ కడప నుంచి మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ ఈజ్ అంటూ 2 ఆప్షన్స్ పంపించారు సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి, అందులో ఫస్ట్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి ఆన్సర్ అయితే పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగరందం కాలనీ అప్పలరాజు గారు ప్రోగ్రాం గురించి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఆన్సర్ పంపించారు 5 రోజులు పడుతుందని కానీ రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు హరివిల్లు అంటూ జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించారు 10 రోజులని కానీ రాంగ్ ఆన్సర్ అండి. శివ ఫ్రమ్ మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ చందన గారు అంటూ పంపించారు, చందన కాదండోయ్ సౌజన్య అని. అలానే ఫస్ట్ ఆన్సర్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శశిల వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వెల్కమ్ టు హరివిల్లు ప్రోగ్రామ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి నుంచి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుజాత రాముడు గారు మెసేజ్ చేశారు, నువ్వే నువ్వే మూవీలో నుంచి సాంగ్ కావాలి అని, కుదరదండోయ్. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ అయితే మెసేజ్ చేశారు. మనోహర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పోరంక నుంచి వీర రఘుమార్ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. ఆన్సర్స్ పంపిస్తే ఇంకా బాగుండేది. ఇంకా బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి ఆన్సర్ అయితే పంపించారు. అబో 3 ఆప్షన్స్ పంపించారు, అందులో ఒక ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవాలా, ఏది కరెక్టో మళ్ళీ మీరే మెసేజ్ చేయండి మళ్ళీ నాకు. ఇంకా నగేష్ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు 10 అని, రాంగ్ ఆన్సర్ అండి. జమలయ్య దొడ్డదైవర్పాడు నుంచి 9 రోజులని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి నేను క్వశ్చన్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక నత్త 10 అడుగుల గోడను ఎక్కాలని అనుకుంది, అది పగటిపూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది, మరి ఆ నత్త గోడపైకి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసు కదా. మన నెంబర్ 0866244888 అయితే మెసేజ్ చేసేయండి. బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరైతే గాయం మోహనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగా సిరివెన్ఎల్ సీతా రామజాస్టి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:38 దాటి 18 సెకండ్లు కావస్తుంది. మనవనం హార్విల్లో నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. చాలా మంది అయితే మెసేజ్లు పంపిస్తున్నారు. మువ్వల కోటేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుంచి. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం 7 పంపించారు. 7, 8, 9 పంపించారు కదా, 8 అని పంపించారు, కరెక్ట్ అండి. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. 10 అంటూ పొద్దుటూరు నుండి అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. పోలవరం నుండి భాస్కర్రావు రాణి 8 అని పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ చెప్పేశాను కదా కరెక్ట్ ఆన్సర్ అని. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 8 అనమాట. చాలా మంది 10 అని పంపించారు. ఎందుకు అలా 10 అనుకుంటారంటే 10 అడుగులు కదా, సో రోజుకి 3 అడుగులు ఎక్కి 2 అడుగులు పడిపోతుందంటే 1 అడుగే కదా, సో 10 అని చెప్తూ ఉంటారు. కానీ రాంగ్ అనమాట. 7 కంప్లీట్ చేసినప్పుడు 7 రోజులు అయిపోతుంది. 8వ రోజు ఫస్ట్ పైకి ఎక్కేస్తుంది కదా, సో తిరిగి కింద పడిపోదు కదా, సో 8 రోజులు అనమాట. ఆన్సర్ ఈజ్ 8. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలు నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేనెవరు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం కట్ చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలుగా నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేనెవరు? నాకు తెలిసి చాలా మంది కరెక్ట్ ఆన్సరే పంపిస్తారనుకుంటున్నాను. మరి చూద్దాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా సంతోషము నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ ఉష పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 12 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హరివెల్లం. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలుగా నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేను ఎవరు అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, పంపిస్తారని కూడా నాకు తెలుసండి. ఎందుకంటే చాలా ఈజీ కదా గూగుల్ని అడగడం, ఎందుకు మన బ్రెయిన్గా చెప్పేస్తుంది అనమాట. ఇంకా ఎవరు మెసేజ్ చేశారంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదండి. ఇంకా హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. ఒరోకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవి నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొలిపర్ నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ క్వశ్చన్ కూడా పంపించారు, అది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది అదే అంటూ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వంశీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దుర్గాప్రీతి ఫ్రమ్ బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి అనుకుంటున్నా కదండో అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అపరంజి ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు ఇందాక దానికి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనోహర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యారావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి నుంచి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు దామర్ల పెద్ద మస్తానరావు గారు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన మాయా సంఖ్య అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేవీ రమణమూర్తి గారు ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ ఏంటి అందరికి తెలిసిందే కదా, ఇంకా నేను చెప్పేదే ఉంది. ఇంతమంది కరెక్ట్ చెప్పాక 8 అనమాట. 8 ఈస్ ద ఆన్సర్. 8 ఎందుకు అడిగానంటే ఇంత క్వశ్చన్కి 8 ఇప్పుడు కూడా 8 అనమాట, అందుకని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 50 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హరివిల్కి అయితే బాబాయ్ చెప్పేయాలి, అలాగే ఈనాటి నా షోకు కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశ ఆత్మవిశ్వాసాన్ని సామర్థ్యాన్ని బలోపేతం చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి ఆయనకు నిన్న శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 7,707.21 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో పాటు రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు జీవనోపాధి మెరుగవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులపై ఆయన నిన్న ఎక్స్ వేదికగా స్పందించారు. కృత్రిమ మీద ఏఐ ద్వారా మధుమేహ రోగుల కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో

ఇప్పటికే ఈ సేవలు ప్రారంభించామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా త్వరలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ జీఐఐఎస్ 300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. రాజధాని గ్రామం శాఖమూరు రెవెన్యూ పరిధిలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు సిఆర్డీఏ జీఐఐఎస్ K12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య నిన్న భూ విక్రయ ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీసాక్స్ ఎండీగా బి స్మరణ్ రాజ్ను ప్రభుత్వం నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో రేపు రాష్టస్థాయి కార్యశాల నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. రాష్టంలో వెదురు సంబంధిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం 13 మందితో కూడిన రాష్టస్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేర్లో 64.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కమయమా
3: బలసాయం చేసావమ్మా ఒట్టుగా.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
4: 101.3.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దొంగ దొంగది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి FM. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏంటి అంటే కనుక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ సీక్వెల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి దాని తర్వాత ఏంటి అంటే కనుక రజనీకాంత్ తన కెరీర్ లో 173వ సినిమా అన్నమాట. దర్శకుడు అశ్విత్ మారిముత్తు అంటే వీళ్ళ దర్శకత్వంలో ఇంకొక మూవీలో నటిస్తున్నారనమాట. మరి ఈ సినిమాలో రజనీ అయితే మనకు ఒక డాక్టర్గా కనిపించబోతున్నారనమాట. మరి డాక్టర్గా రజనీకాంత్ అసలు ఎలా ఆలరించబోతున్నారు? 173 సినిమా అంటే అటు అంటే తలైవా అంటే ఇంకా అసలు మామూలుగా ఉంటుంది కదా. సో ఎలా ఉండబోతోంది ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నాకు తెలియాలన్నమాట. నాకు తెలిసిన తర్వాత మీకు కూడా చెప్పేస్తా. మరి ఈ చిత్రానికైతే అనిరుద్ధ్ అయితే సంగీతం అందిస్తున్నారనమాట. మరి జైలర్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు దాని తర్వాత రజనీ 173వ సినిమా గురించి కూడా అలాగే ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే కనుక మీ అందరి కోసం నేను రజనీకాంత్ యాక్ట్ చేసిన వండర్ఫుల్ మూవీ అనమాట, సూపర్ హిట్ మూవీ చంద్రముఖి అనమాట, ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత విక్రమసింహ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి FM. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనం ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే నేచురల్ స్టార్ నాని ఇంకా శ్రీకాంత్ ఓదిల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఏంటి అంటే ది పారడైజ్ అనమాట. మరి ఈ చిత్రంలో అయితే కాయదు లోహర్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారనమాట. సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తాము అని చెప్పి చిత్ర యూనిట్ అయితే తెలిపింది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ ఉంటే గనక రిలీజ్ డేట్ కి సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పారనమాట. అంటే వేరే డేట్ ఏదైనా ఉంది అంటే తొందరలోనే కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పి. మరి ఈ మూవీకి ఎవరు సంగీతం అందిస్తున్నారు అంటే గనక అనిరుద్ధ్ అయితే ఈ మూవీకి సంగీతం అయితే అందిస్తున్నారు. మరి నానికి ఇదొక మంచి హిట్ అయితే అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే హాయ్ నాన్న, దాని తర్వాత శ్యామ్ సింగర్ ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

నాని యాక్ట్ చేసిన దసరా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సింగీతం మూవీ రిలీజ్ డేట్ అయితే ఒక్కరోజు వాయిదా పడిందనమాట. అంతకుముందు చెప్పుకున్నాం కదా మామూలుగా అయితే జూన్ 11th అంటే ఈ రోజు రిలీజ్ అవ్వాలి, బట్ ఇప్పుడు ఒక్కరోజు ముందు అంటే జూన్ 12th అనమాట, అంటే రేపు రిలీజ్ అవ్వబోతున్నట్లు మేకర్స్ అయితే వెల్లడించారనమాట. మరి ఈ మూవీకి ఎవరు సంగీతం అందిస్తున్నారు అంటే కనుక దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సో ఈ సింగ్ గీతం చూడాలి అంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి సింగ్ గీతం ఒక్కటే కాదు, రేపు ఇంకా ఎలాంటి మూవీస్ ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే కనుక ఆల్రెడీ చెప్పాను కదా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారత్ భాగ్య విధాత ఈ మూవీ కూడా జూన్ 12th అంటే రేపే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. అలాగే కొత్త మలుపు ఇంకా పోలీస్ కంప్లైంట్ అనమాట. సో ఈ 2 మూవీస్ కూడా జూన్ 12th థియేటర్స్లో మీ అందరి ముందుకి రాబోతున్నాయి అనమాట. సో ఎవరైతే ఇవన్నీ చూడాలి అనుకున్నారో వాళ్ళందరూ ఇంకా ఒక్కరోజు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి అదనమాట ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఏక్ నిరంజన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టేడియం 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీ అందరి కోసం రాగల 24 గంటల్లో, దాని తర్వాత ప్రసన్న వదనం. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ సాంగ్స్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న ఘనంగా నిర్వహించారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక వైద్య రంగాల్లో విశేష సేవలు అందించిన 3 ప్రముఖులకు గవర్నర్ చేతుల మీదుగా ఎస్వీయు అత్యున్నత గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఉప ప్రణాళిక నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రహదారులను నిర్మిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశారు. మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో నిన్న సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, చెట్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు, నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్లా కాన్వెంట్ రోడ్లో రహదారులపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 2024 అక్టోబర్లో వరదలు, భారీ వర్షాల కారణంగా కోతకు గురైన వ్యవసాయ భూములకు పెట్టుబడి రాయితీగా ప్రభుత్వం 13.92 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సుమారు 16 వేల మంది రైతులకు ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. యోగాంధ్ర సన్నద్ధతలో భాగంగా నిన్న ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకం, రాజధాని అమరావతి థీమ్తో ఔత్సాహికులు

యోగాసనాలు వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఎస్ఎంఎస్ 2లో ల్యాండర్ నుంచి ఉక్కు ద్రవం నేలపాలుగా, ఈ ఉదయం ఏ షిఫ్ట్లో ఎస్ఎంఎస్ 1 టీపీ బేలో ల్యాండర్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైందని అధికారులు తెలిపారు. నిన్న ఇవాల్టి ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగలేదని వివరించారు. రాష్ట్రంలో వెదురు సంబంధిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం 13 మందితో కూడిన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

థ్యాంక్ యూ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో మీ అందరూ దేని గురించి తెలుసుకోబోతున్నారో మీ అందరికీ తెలుసా? మరి ఎలా తెలుస్తుంది, నేను చెప్తే కదా తెలుస్తుంది అనుకుంటున్నారు. మరి ఇవాళ మీకు తెలుసాలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, మీ అందరితో దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అసలు అంటే మనం తెలుసుకోవాలి కదా. మరి మన దేశంలో ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు అసలు ఏం కనిపెట్టారు, ఇలాంటివన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట ఫ్రమ్ ద మూవీ. ఏంటి అంటే కనుక ఇది మా ప్రేమ కథ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేవి చెప్తాను అని చెప్పాను కదా. మరి దేశంలోనే తొలిసారిగా జీవి ఆన్ వీల్స్ కార్యక్రమం అయితే ప్రారంభం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, అంటే దీనికి సంబంధించి ఏంటి అంటే వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ పెయింటింగ్, సిల్వర్ అలాంటివి, ఇంకా ఫిలిగ్రీ, నారాయణపేట చీరలు ఇలాంటివన్నీ అన్నమాట. 6 రకాల జీవి అన్నమాట, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ కళాకృతులతో అలంకరించిన 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినాయి అన్నమాట. హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఎంబీబీఎస్లో ఇక్కడ ఫిబ్రవరి 27 నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నమాట. సో ఇంకా మనం మాట్లాడుకుందాం దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ తెల్లవారితే గురువారం అన్నమాట. యాక్చువల్గా ఈరోజు కూడా గురువారమే, బట్ మూవీ నేమ్ మాత్రం తెల్లవారితే గురువారం. మరి ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మన ఉన్నో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది. దేశంలోనే తొలి రింగ్ మెట్రోను వికసిత్ ఢిల్లీ నిర్మాణం భాగంలో రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు అంటే 33,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులని 8 మార్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి రింగ్ మెట్రోగా అవతరించింది. ఇంకా ఏంటి అంటే గనక దేశంలోనే అత్యంత వేగంగా గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రో రైల్ని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 22 ఫిబ్రవరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా నమో భారత్ రైల్ని కూడా జెండా ఊపి ప్రారంభించారన్నమాట. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య తిరగనున్న నమో భారత్ రైలు దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ అన్నమాట, అంటే RRTS కిందకి వస్తుందన్నమాట. మరి ఇంకా ఏంటి భారతదేశంలో తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అనేది ఇవాళ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటూ ఉందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నీ వల్లే నేనున్నా అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మనమున్న మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా దేశంలోని తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి. ఇంకా ఏంటి అంటే మీరందరూ తెలుసుకోవాల్సినవి, దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ను 2026 ఫిబ్రవరి 25 అనమాట హర్యానాలోని జింద్లో నిర్వహించారనమాట. ఈ ట్రైన్ అయితే గంటకి 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందన్నమాట. మొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ వరకు మధ్య నడవనుందన్నమాట. ఈ రైలుకి ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట. అలాగే ఇంకా ఏంటి అంటే దేశంలోనే తొలిసారిగా కోల్కతా మెట్రోలో బ్యాటరీ సిస్టమ్ మెట్రో రవాణా వ్యవస్థ విషయంలో కోల్కతా మెట్రో దేశంలోనే తొలిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే BESS అందుబాటులోకి తీసుకొచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు మనందరం చాలామంది విద్యుత్ ఆగిపోవడం వల్ల ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, మరి అక్కడ కూడా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాలు అంతరాయాలు రావడం వల్ల ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారన్నమాట. మరి ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో సో ఇందాక నేను చెప్పినట్టు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది అంటే వీటితో మెట్రో రవాణా వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఇలాంటి అంతరాయాలన్నీ ఏర్పడకుండా అండర్ గ్రౌండ్ బ్లూ లైన్లో రైళ్లు నిలిచిపోతున్నాయి అన్నమాట. కాబట్టి సో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని మెట్రో బ్యాటరీ సిస్టమ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇంకా మాట్లాడుకుందాం అసలు ఏం జరుగుతోంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది అనే దాని గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చల్ మోహన రంగ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అన్నమాట, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తీ బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారీ యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారీ తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ్ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై ఉన్నే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100,00,000 రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: అనంతరం ఆయన 14వ కులంటర చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలుగాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-25 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆధిక్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.

ఏక్ మినీ కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇందాకే చాలా చెప్ప మరి ఇంకా ఏం చేస్తున్నారు అంటే కనుక దేశంలోనే మొదటిసారిగా అలల శక్తితో పనిచేసే తుఫాన్ ఖచ్చితంగా వస్తుందా లేదా అంచనా వేసే వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ అన్నమాట WVP అనే ఆధునిక పరికరాన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT రూపొందించిందన్నమాట. దీని ద్వారా సముద్ర పర్యవేక్షణ, తీర ప్రాంత కార్యకలాపాలకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. మరింకా అసలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే కనుక మీకు తెలుసా అయితే వింటూ ఉండాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ గువ్వా గోరింక అనమాట. ఈ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి FM.

మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా దేశంలోనే భారత ప్రభుత్వం తొలిసారిగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి ఇందాక నుంచి చాలా చెప్పా. మరి ఇంకా ఏంటి అంటే కనుక ఈశాన్య భారతదేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ప్రారంభించారన్నమాట. అస్సాంలోని అంటే అస్సాం జిల్లాలో మొరాన్ సమీపంలో జాతీయ రహదారి అంటే నేషనల్ హైవే 37పై ఈఎల్ఎఫ్ని ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఇంకా ఏంటి అంటే కనుక అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ గర్భంలో దేశంలో తొలిసారిగా రైలు రోడ్డు వంతెన సొరంగం అనమాట, అంటే అండర్ వాటర్ రైల్ రోడ్డు ట్విన్ టన్నెల్ని ప్రారంభించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ అనమాట ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ఇవన్నీ మనం టైంకి తగ్గట్టు కొన్ని మాత్రమే మనం మీతో పంచుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మనందరి కోసం ఎన్నో నిర్వహిస్తోందన్నమాట. సో అదనమాట ఇవాళ మీకు తెలుసా. అయితే ఇప్పుడైతే మీ అందరి కోసం అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఉంటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉన్నత విలువలతో కూడిన విద్యావంతులైన యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో రేపు రాష్ట స్థాయి కార్యశాల నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. కృత్రిమ మేధ ద్వారా మధుమేహ రోగుల కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులో ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 13న కర్నూలు, 16న విశాఖ ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. గోపాలకృష్ణ సుప్రసిద్ధ తెలుగు రంగస్థల కళాకారులు, పద్యనాటక గాన గంధర్వులుగా పేరు పొందారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో భాగంగా మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఈ అర్ధరాత్రి జరిగే ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. విజయవాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల సాయంతో తొలగిస్తున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2025 ఏప్రిల్ మే నెలల్లో అకాల వర్షాలు, గాలుల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీగా 2.8 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 33% పైగా పంట దెబ్బతిన్న 3,388 మంది రైతులకు ఈ మొత్తాన్ని డీబీటీ విధానంలో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక

ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మార్కాపురం, రాయలసీమ, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మిస్ ఇండియా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీనా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న దీరా ఎవరు అంటే కనుక బచేంద్రిపాల్ అన్నమాట. మరి ఏంటి బచేంద్రిపాల్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే 1984 మే 23

మూడున బచేంద్రి పాల్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారన్నమాట. హిమపాతం శిబిరాన్ని ధ్వంసం చేయడం, పలువురికి గాయాలవ్వడం ఇలాంటి ప్రమాదాలతో ప్రపంచ శిఖరాగ్రానికి ఆమె ప్రయాణం సాగిందన్నమాట. మృత్యుముఖం నుండి బయటపడిన పట్టుదల అనేది కొంచెం కూడా అస్సలు సడలకుండా పాల్ శిఖరాన్ని అయితే పూర్తి చేశారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం బచేంద్రి పాల్ గురించి ఇవాళ తీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం గామి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం డీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా బచేంద్రి పాల్ గురించి. మరి ఈ సాంగ్ లో విన్నట్టే తను కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే గమ్యాన్ని అయితే నిజంగా చేరుకున్నారనమాట. మరి ఇందాక చెప్పినట్టే పట్టుదల సడలకుండా పాల్ శిఖరాన్ని పూర్తి చేశారనమాట. అలాగే బచేంద్రి పాల్ కి 2019 భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా ప్రదానం చేశారనమాట. ఒక మార్గదర్శిక, ఆమె మహిళలు ఇంకా యువతకు సాధికారత కల్పించేందుకు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ కి నాయకత్వం కూడా వహించారనమాట. అలాగే బచేంద్రి పాల్ చారిత్రాత్మక ఎవరెస్ట్ అధిరోహణలోని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం భవిష్యత్తులో ఎంతో మంది సాహసికులకు స్ఫూర్తిగానే నిలుస్తుందన్నమాట. మరి ఇవాళ ధీరాలో మీ అందరితో నేను పంచుకున్న ధీర ఎవరు అంటే బచేంద్రి పాల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, ఫ్రమ్ ద మూవీ కౌసల్య కృష్ణమూర్తి అనమాట. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరా ప్రోగ్రామ్ లో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: City FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్టాల ప్రగతి, కేంద్ర రాష్ట సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ,
1: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో స్ట్రెస్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒకపక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చెయ్యాలి.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పురంధేశ్వరి తెలిపారు. రాష్టంలోని ముద్రణ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముద్రణ రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ,
2: పన్నెండేళ్ల వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని, ఏ నినాదంతో అయితే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు రెండూ కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్టంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే 2 ఏళ్లలో కల్పిస్తామని వెల్లడించారు. రాష్టంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
3: చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. ఇందులో మెగా డిఎస్సీ అనేది ఒక సంతకం. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. మొత్తంగా

0: కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం.
1: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేటు రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

శ్రీకారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఏ టాపిక్ అంటే, మరి ఈ మధ్యకాలంలో మహిళలందరూ జీవక్రియ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ వంటి సమస్యలతో ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉన్నారు కదా. మరి ఏ వయసులో ఏ సమస్యలు వస్తాయి, వాటిని గుర్తించేందుకు మనందరం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మేజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఏ వయసులో ఏ టెస్ట్లు చేయించుకోవాలి, ముఖ్యంగా మహిళలందరూ చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, మరి అవన్నీ రాకుండా ముందుగా మనం అసలు ఇలాంటి టెస్టులు చేయించుకోవాలి అంటే కనుక, సర్వైకల్ క్యాన్సర్ అనేది అతి సాధారణమైన క్యాన్సర్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు అన్నమాట. మరి ఇలాంటి వాటిని ముందుగానే కనిపెట్టేందుకు మహిళలు 21 సంవత్సరాల నుంచి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ని ప్రారంభించాలన్నమాట. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటే కాకుండా మొత్తం క్యాన్సర్లలో కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల లైంగిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. క్లమీడియా వంటి ఇన్ఫెక్షన్స్ కూడా మహిళలకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు వాటికి తగిన టెస్ట్లని చేయించుకోవడం మంచిదన్నమాట. సో అంటే ఇవి ఒక్కటే కాదు, యాక్చువల్గా క్యాన్సర్ అంటే చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి, సో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు, లేదంటే అసలు లోగా ఫీల్ అవుతున్నప్పుడు, సడన్గా నీరసం వచ్చినప్పుడు, సో ఏదైనా సరే మనల్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. సో ఎప్పటికప్పుడు మన ఏజ్ని బట్టి కూడా ఇప్పుడు టెస్టులు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు కొన్ని టెస్టులు అని, సో అవన్నీ ఎప్పటికప్పుడు మన బాడీ చెకప్ చేయించుకోవడం అయితే చాలా మంచిది. మరి ఇంకా అసలు ఎలాంటి టెస్టులు ఉన్నాయి అనేది ఇవాళ తీరలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రాజరాజ చోర ఈ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి మహిళలు అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఏ వయసులో ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మమోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ సులభంగా తెలుసుకోవచ్చు అనమాట. 50 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న స్త్రీలు ఎన్ని రోజులకి ఒకసారి మయోగ్రఫీ చేయించుకోవాలి అనేది మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. అలాగే షుగర్, ఓవర్ వెయిట్, బీపీ ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి అలాగే మీకు ఇలాంటివి ఇంకా ఇలాంటి ఇతర సమస్యలు గుర్తించేందుకు రక్తంలో చక్కెర పరీక్ష, HbA1c ఇలాంటివన్నీ కూడా చెక్ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం చాలా టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాం, రక్తహీనత కారణంగా మనకి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో నిస్సత్తుగా అనిపించడం, రోజంతా చాలా మనం అంటే ఒక రకంగా నీరసంగా అనిపించడం ఇలాంటివన్నీ కూడా ఎనీమియా ఉన్నప్పుడు ఉంటాయన్నమాట. కాబట్టి నిజంగా మనకి ఉండాల్సినంత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంది, ఐరన్ అందుతుందా, సో ఇలాంటివన్నీ చెక్ చేయించుకోవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే మనందరం అసలు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో అందరినీ కూడా చాలా కేర్గా చూసుకుంటాం అనమాట. కాబట్టి మీ అందరినీ కూడా కేర్ టేకర్స్ అనే అనాలి. కానీ వాళ్ళందరి అవసరాలు అంటే మనం పట్టించుకుంటున్నప్పుడు మనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి మనల్ని మనం కూడా పట్టించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా. సో అంటే అందరికీ ఒకే రకమైన హెల్త్ ఇష్యూస్ ఉండాలని లేదు కాబట్టి, అలాగే మీకు తగ్గట్టు అంటే మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏది ఇంపార్టెంట్ అనేది ఒకసారి మన గురించి మనం ఆలోచించుకొని కొంత టైం తీసుకొని ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే మన ఆరోగ్యం అసలు ఎలా ఉంది అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి సో డాక్టర్ సలహా ప్రకారం మీకోసం మీరు టైం కేటాయించుకొని ఇవన్నీ టెస్టులు చేయించుకోవడం, అలాగే మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాగుంటే ఇల్లు మొత్తం హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చు అన్నమాట. సో అది సంగతి. మరి ఇవాళ దీరా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఇస్మార్ట్ శంకర్ అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ దీరా ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సందడి సందడి ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ అంటున్నారు. అలాగే ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అంటున్నారు. ఎక్కడి నుంచి అంటే ముజఫర్నగర్ నుంచి అనమాట. అనురాధ, మదన్ కుమార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి, ఉమ్మడి నుంచి అనమాట, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోలి నుండి బోరెల్లి జయన్న అనమాట హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్ ప్రసన్న గారు అంటూ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే యాకూబ్ బాషా, నూర్ జహాన్ వీళ్ళందరూ కూడా. సో అంతే, ఇంకా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకైతే అర్థమైపోయింది. సో ప్రోగ్రామ్కి అందరూ, ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ వెల్కమ్ అని చెప్పి మెసేజెస్ పంపిస్తూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ మనం వెల్కమ్ చెప్పేశాం కాబట్టి ఓకే, ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా సింపుల్ క్వశ్చన్తో ఈరోజు షో అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసి అందరూ

వరకు మెసేజ్ చాలా ఈజీగా ఆన్సర్ అయితే పంపించేస్తారనుకుంటున్నా. ఓకే, ఇంట్రొడక్షన్ చాలు, ఇంకా క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీరు అడగాలనుకుంటున్నారు. నాకు తెలుసు, చెప్పాను కదా అప్పుడప్పుడు అలా గాలి తరంగాల వల్ల వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ద వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది? సో ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఎవరు పంపిస్తారు, అసలు కరెక్ట్ పంపిస్తారా లేదా, అవన్నీ చూసేద్దాం. బట్ దానికంటే ముందు మీ అందరి కోసం బాచి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే నేను ముందు చదివేసేయాలి. సో చూద్దాం ఎవరు పంపించారు అంటే గనక ఎక్కడి నుంచి. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. దాని తర్వాత తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, ఇంకా శ్రీదేవి అనమాట, కాజా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది. క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట వెంకటగిరి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, ఆన్సర్ ఎక్కడ. అలాగే కేదర్ వీరేష్ అనమాట రాజౌలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అనమాట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి శుభమధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక డాక్టర్ సునీత రాహుల్ అనమాట, రోనిత్ రియా వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా, నూర్జహాన్ వీళ్ళందరూ అనమాట అనుకుంటున్నా అంటున్నారు. మరి మీరు అనుకుంటూ ఆన్సర్ చేస్తుంది కరెక్టా కాదా తెలియాలి అంటే నేను ఆన్సర్ రివీల్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్. అలాగే సిఆర్ నగర్ నుంచి రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మన్హర్ రంగోలీ, అర్థం కాలే మీ పేరే మన్హరా, ఒకవేళ మీ పేరే మన్హర్ అయితే గనక మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి అనమాట దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ప్రసన్న గారు అంటూ మీ ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళ కోసం, ఆన్సర్ ఆలోచిస్తూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. కొంతమంది వారియర్ అని పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆల్మోస్ట్ ఇందాక నేను కరెక్ట్ కరెక్ట్ అని ఎవరి పేర్లు అయితే చదివాను వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సరే పంపించేశారనమాట. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి అంటే గనక ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చిరుజల్లు అలా కురిపించబోతున్నాను అనమాట ఈ పాట రూపంలో. సో చిరుజల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ అడిగిన తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తారనమాట. అలాగే పులిపాటి వెంకటేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిలక నారాయణ అనసూయ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు ఇంకా దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వీళ్ళందరూ అనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎం మురిహరి యశోద జానకి వీళ్ళందరూ ఎక్కడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అని ఇంతకీ ప్రశ్న మరొక్కసారి చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ అడిగేసా బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకొకసారి మీకోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిందే కదా. మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 243 1414 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎవరు సౌత్ గోవా రాజ్ అనమాట, సౌత్ గోవా నుంచి అని పంపించారు అండ్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అంటే హీరోయిన్ కరెక్టే బట్ కొంచెం ఆలోచిస్తే పంపించేసేవాళ్ళు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేసేసారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి వేములపల్లి నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. ఇప్పటికీ చాలాసార్లు అడిగేసాం, ఒకవేళ ఇంకా ఎవరైనా వినకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిన్న నుండి శోభారాణి రంగారావు వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిల్లకూరు విలేజ్ నుంచి అనమాట వాకిటగిరి రెడ్డి పెళ్లకూరు మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హాయ్ ప్రసన్న మేడం అంటున్నారు కానీ మీ పేరు అవేమీ మెసేజ్ అయితే చేయలేదు, అడ్రస్ మాత్రం పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ మాత్రం ఇంకా పంపించలేదన్నమాట. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడల నుంచి నాని గంగా వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఇంకొకసారి ట్రై చేశారు, ఇంకొకసారి కూడా మీరు రాంగ్ ఆన్సరే పంపించేశారనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు అనుష్క నటించిన మూవీసే అన్నీ పంపిస్తున్నారు కానీ అదొక్కటి తప్ప మిగతా అన్నీ పంపిస్తున్నారనమాట. బట్ ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే ఇంకా రివీల్ చేసేస్తున్నాను. శుభ మధ్యాహ్నం అంటూ ఓకే, శుభ గురువారం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. అండ్ ఈ మెసేజ్ చేసింది ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అంటే కనుక రుద్రమదేవి అనమాట. రుద్రమదేవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను రుద్రమదేవి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

అభిషక్ కిషోర్ కోరారు. ప్రతి నీటిబొట్టు అమూల్యం. నీటిని ఒడిసిపట్టి జలధారను కాపాడుతూ జలహారతిలో జలమాతకు వందనం చేద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. జీ కొండూరు మండలం పినపాక గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత వైమానిక రక్షణ రంగం సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఎయిర్ బేస్ C-295 త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సైనిక రవాణా విమానాన్ని గుజరాత్లోని వడోదరాలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2026 ఈ రోజు రాత్రి మెక్సికోలో ప్రారంభం కానుంది. ఈ పోటీలకు యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 3. FM న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

దేవి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. బేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 3:07 దాటి 54 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మరి క్వశ్చన్ ఇంతకీ ఏంటి అంటే గనక, ప్రగతిశీల భావనలతో మా కులం మానవత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ బహుశా మన దేశంలోనే మొట్టమొదటి కులరహిత గ్రామంగా రూపొందిన సౌందల గ్రామం ఏ రాష్ట్రానికి చెందింది? మీ అందరి కోసం క్వశ్చన్ ఖచ్చితంగా ఇంకొకసారి రిపీట్ చేస్తా, ఎందుకంటే ఇంత లెంతీ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతా. ప్రగతిశీల భావాలతో మా కులం మానవత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ బహుశా మన దేశంలోనే మొట్టమొదటి కులరహిత గ్రామంగా రూపొందిన సౌందల అనే గ్రామం అన్నమాట. గ్రామం కూడా నేనే చెప్పేశా. ఇది ఏ రాష్ట్రానికి చెందింది, ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం జయం మందిరం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కొంతమంది పంపించారు, ఇంకొంతమంది అసలు పంపించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఎనీవే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఎవరు పంపించారు, ఇంతకీ అసలు కరెక్ట్ ఎవరు పంపించారు అనేవి ఇప్పుడు నేనైతే చదివేస్తాను. అప్పుడప్పుడు అంతే అనమాట, ఇలాంటి మాటలు అయితే వచ్చేస్తూ ఉంటే ఇంతకీ అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అనమాట. మరి గుడ్ ఆఫ్టర్నూన్ తో పాటు ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది కదా. అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా మల్లికార్జున్ విజయవాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహారాష్ట్ర అమ్మ నా చేత ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ అలా బయటకు దింపించేశారు అనమాట. ఇంతకీ ఎవరు అంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అయినా నేను చాలా క్లియర్గా చెప్తూ ఉంటాను కదా, సో మీరు కనుక ఆన్సర్ చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ అంట. కానీ మీరు ఆన్సర్ అలా చదవాలి అని చెప్పి ముందు ఆన్సర్ పంపిస్తారు, దాని తర్వాత పేరు ఊరు పంపిస్తారు అనమాట. సో ఏం చేద్దాం, మీరు ఎలా నేను ఇలా అండ్ ఆన్సర్స్ ఏమో ఇలా. అండ్ ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు అంటే కోదాడ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజ్ ఎస్ గోవా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలింపల్లయ్య అలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ప్రసన్న మేడం గారు మీరు అడిగిన ప్రశ్న

సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ్ కార్తీక వెన్నెలవల్లి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలక నారాయణ అంశు యమునా జనకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ధోని నుంచి అనమాట శ్రావణి మెసేజ్ చేశారు, శ్రావణి బాయ్ అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటుంది కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి అనమాట టైలర్ రమేష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే గన్నవెలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్యామ్ అనమాట భీమవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటూ ప్రేమ్ కుమార్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే వేటుపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే యాకూబ్ బాషా నుర్జహాన్ వీళ్ళు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీళ్ళైతే. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్వశ్చన్స్ కాస్త ఈజీగా అడగవచ్చు కదా మేడం అట, ఆల్మోస్ట్ మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ ఈజీగానే అడుగుతున్నా. మరి మీరు కూడా అప్పుడప్పుడు పనులన్నీ పక్కన పెట్టి మీ మెదడుకి కొంచెం పదును పెట్టి అలా ఆలోచించి మెసేజ్ చేయాలి అంటే క్వశ్చన్స్ ఈ మాత్రం అయినా ఉండాలి కదా. అండ్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి మెసేజ్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సచిన్ సుమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు చాలామంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ గౌరంపేట నుంచి సంతోష్ ఇంకా సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి చదవాల్సినవి అయితే, సో అవన్నీ కూడా నేను చదివేస్తాను. క్వశ్చన్ నాకు తెలిసి ఇంకొకసారి అడగాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. ఆల్మోస్ట్ చాలామంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారు. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను అనమాట. మరి ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ ఇంకా ఎవరైనా ఆన్సర్ మెసేజ్ చేయకపోతే చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు అన్నమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిన్న నుండి శోభారాణి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక జగ్గలపేట నుంచి నాగా అనమాట, హాయ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి బోరెలి జయన్న కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రావణి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు కట్ల సతీష్ కరెక్ట్ ఆన్సర్. ఉర్వకుండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు మొరిపలం నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక శుభ మధ్యాహ్నం అండి అందరికీ అంటూ ఓకే, ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ పంపించారా లేదా అంటే గనక లేదు, మీరే ప్రశ్నలు వేస్తారా, శ్రోతలకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారా అంటున్నారనమాట. ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. దాంతోపాటు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కూడా చెప్తే బాగుండేది కదా. అండ్ ఇంకా కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహారాష్ట్ర నుంచి రాజన్న సిరిసిల్ల, ఓకే ఓకే కాదు కాదు, నేను ఇందాక నుంచి అలా చెప్పానని ఆన్సర్ ముందు అంత పెద్ద పెద్ద అక్షరాలతో పంపించేశారనమాట. సో ఎలాగో రివీల్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నో వర్రీస్. సో ఇంతకీ ఎవరు అంటే మెసేజ్ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ వీళ్ళందరూ అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నల్లపాడు గుంటూరు నుంచి ఎంఎంఎస్ నివాస్ అనమాట, ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ శ్రావణి అనమాట, ఎంబాయి గ్రామం నుంచి. ఆల్రెడీ ఇందాక చదివేశాను అండ్ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే రెండుసార్లు రివీల్ చేసేసాను నాకు తెలిసి, ఆల్మోస్ట్ అందరూ పట్టేసి ఉంటారు. సో మహారాష్ట్ర ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట ఆల్మోస్ట్. అలా నేను చెప్పగానే అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అనమాట. ఎవరు సిరాజుద్దీన్ అయాన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీనగర్ పూర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ అయితే పంపించలేదు బట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు విని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఆల్రెడీ ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాను కదా. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నా అనమాట, ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక ప్రియమైన నీకు. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

తరుణ్ నటించిన సోగ్గాడు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జాగ్రత్తగా వినాల్సిందే. నాకు తెలుసు మీరందరూ చెప్పేస్తారు. సో ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఎదలో ఉంటాను వ్యధలో ఉండను, యోగిలో ఉంటాను యోధలో ఉండను, రేవులో ఉంటాను పావులో ఉండను, పాలులో ఉంటాను కాలులో ఉండను, మనువులో ఉంటాను మనసులో ఉండను, కాలంలో ఉంటాను కాలంలో ఉండను, నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ వీడియో అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సందడి సందడి అంటే ప్రశ్నలు మాత్రమే కాదు, మంచి మంచి పాటలు కూడా అన్నమాట. మరి మనసుకి హత్తుకునే పాటలు వింటూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడైతే నిజంగా క్లైమేట్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, బట్ అప్పుడప్పుడు మాత్రం సడన్గా ఉరుములు, మెరుపులు, ఇలాంటి వర్షాలు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకో సడన్గా మీ అందరికీ చెప్పాలనిపించింది అనమాట. అండ్ ఇంతకీ అసలు క్వశ్చన్ ఎంతమంది విన్నారు, ఆన్సర్ ఎంతమంది పంపించారు, సో టాపిక్లోకి అయితే వచ్చేసేద్దాం. మరి ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే చాలామంది పంపించేశారు, కానీ అసలు కరెక్టా కాదా అనేది చూద్దాం. ఎవరు ఎక్కడి నుంచి? ఓకే, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక క్వశ్చన్ రిపీట్ చేయండి అని చెప్పి చాలామంది మెసేజ్లు అయితే పంపించారు. ఖచ్చితంగా మీ అందరి కోసం రిపీట్ చేస్తాను. బట్ కానీ ఇంకా చాలామంది అంటే ఒక్కసారి వినే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కదా, సో అవన్నీ ఒకసారి చూసేద్దాం, దాని తర్వాత ఇంకొకసారి అడుగుతా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి అలాగే ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేసింది బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య అనమాట, బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు, ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజా ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. మరి ప్రశ్న వినలేదు ఇంకొకసారి ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నా. ఎదలో ఉంటాను, వ్యధలో ఉండను, యోగిలో ఉంటాను, యోధలో ఉండను, రేవులో ఉంటాను, పావులో ఉండను, పాలులో ఉంటాను, కాలులో ఉండను, అలాగే మనువులో ఉంటాను, మనసులో ఉండను, కారంలో ఉంటాను, కాలంలో ఉండను, నేనెవరిని అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, మరి ఈ సాంగ్ ఏ మూవీలోది అని మీకు తెలిస్తే ఇంకా ఆన్సర్ కూడా అదే అనమాట. ఇంతకంటే బెస్ట్ క్లూ అసలు ఇంకెవరు ఇవ్వలేరు. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఈ సాంగ్ ఏ మూవీలో అది, అదే క్లూ అని చెప్పిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే ఇందాకటి కంటే ఇంకా చాలా అయితే వచ్చేసినాయి అనమాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా ఎవరు అంటే హాయ్ అంటున్నారు, నందమూరి బాలకృష్ణ అంటున్నారు, బట్ ఆన్సర్ పేరు ఏంటి అవన్నీ అయితే పంపించలేదనమాట. అలాగే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు గారు, వెంకట నరసమ్మ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా

ఇంకా ఎవరు పంపించారు అంటే కనుక సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల వీళ్ళందరూ అనమాట, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేసేసారు, కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి నుండి. అలాగే రాజోలి నుంచి జయన్న, బోరెల్లి జయన్న అనమాట, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మంచిర్యాల నుంచి చంద్రమౌళి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజ్ గోవా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అంటే సగం పంపించారు, మిగతా సగం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఆన్సర్ చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, గూడూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచు గ్రామం నుంచి అనమాట, వేముల పరశురాములు, ఇంకా పద్మ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గంజి శ్రీను అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక టీ కమ్మపల్లి అని పంపించారు, పుల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటేష్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు, తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్చరణ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్రీ స్వప్న ఫ్రమ్ కొడుమూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. మురిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం నుంచి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నవ్య గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మురహరి, యశోద, జానకి వీళ్ళందరూ అనమాట, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ పంపించింది ఎవరు అంటే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు, పేర్లు అయితే పంపించేశారు అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అయాన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీరంగనగర్ అని పంపించారు. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. జేఎం భాషా అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఏంటో చాలా పెట్టారు, బట్ అర్థమయ్యింది కర్నూలు నుంచి బుధవర్పేట నుంచి అంటూ కృష్ణ అనమాట, మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అలాగే ఇంకా ఎవరి నుంచి అంటే నాగేంద్రప్ప అనమాట, ఎక్కడి నుంచి, కర్ణాటక నుంచి అని మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మరి సాంగ్ కూడా వినిపించేశాను, ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు కాబట్టి ఇంతకీ అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట, ఎగిరే పావురం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు మీ అందరి కోసం ఒక సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ప్రేమతోరా అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ సండే సండే ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ ఇన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రపంచం అనిశ్చితి అస్థిరతతో కూడిన దశలో ఉన్నప్పటికీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో అభివృద్ది పదంలో ముందుకు సాగుతూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం జీర్ణోద్దరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జులై 3న ఆలయ జీర్ణోద్దరణ పనులకు శంకుస్థాపన జరగనుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఆలయ అభివృద్దిపై అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. మదురపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో అకాడమీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రాష్టంలో విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒక ఎస్సీ విద్యార్థులకే కాకుండా బీపీఎల్ పరిధిలో ఉండే అన్ని వర్గాల వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్టంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, 2-3 రోజుల్లో అల్లూరి సీతారామరాజు మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూలంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఒంగోలులో వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. ఒంగోలు కురుస్తున్న వర్షానికి రహదారులు జలంతో నిండిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట సాగుకు అవసరమైన సాగునీటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 3. వివరాలకు వెబ్సైట్ bsnl.co.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఏంటలా చూస్తున్నా? సిక్కేస్తుంది, ఎక్కడికి రావద్దు ప్లీజ్ చంటీ.

బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:08:20 అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట. మరి ఇవాళ వివిధాలో మీరు ఎవరు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వినబోతున్నారు అంటే పూరి జగన్నాథ్ అనమాట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. మరి ఇందాకే మీరు విన్నారు కదా ఈడియట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్. ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దాని తర్వాత బిజినెస్ మ్యాన్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఇంకా ఇవాల్టి వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే డైరెక్టర్ అనమాట, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం లూఫర్, దాని తర్వాత లూఫర్ తర్వాత సూపర్ అనమాట. సో ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే డైరెక్టర్ అనమాట, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం చిరుత, దాని తర్వాత దేశముదురు అనమాట ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

పోకిరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ వినట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే పూరి జగన్, ఓకే డైరెక్టర్ అనమాట. మరి ఆ ఒకే డైరెక్టర్ కాన్సెప్ట్ లో పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించాను కాబట్టి వివిధ ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి లైగర్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై, సీ యూ.

డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి అందులో పనికిరాని మొక్కలను తొలగించి దున్ని నీరు బట్టి ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పుడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది. మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాంట్లో చెడును తొలగించి మంచిని పెంచితే పురుషారాన్ని సాధిస్తుంది. శరీరానికి సత్వపాదను పయనింపు చేయుటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. శరీరాన్ని సత్వపదాన పయనింప చేయుటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనసును మలుస్తాయి. మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ సత్సంప్రదాయాన్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే ఇప్పుడు రకరకాల ప్రలోభాలకు ఆకర్షణలకు లొంగి యువతీ యువకులు పెద్దవాళ్లే కాకుండా బాలబాలికల సైతం కూడా చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు అలవడతాయి. దినచర్య, ఆహారం, ఉపవాసం, నీళ్లు, మల విసర్జన, మూత్ర విసర్జన, స్నానం, నిద్రలను గురించి వివరాలు తెలుసుకుని వాటిని సక్రమంగా అమలుపరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది. సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యు హ్యావ్ టు ఫాలో అ డైలీ రొటీన్ విచ్ ఇస్ హెల్తీ. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ రొటీన్ ఏంటి, దినచర్య ఏంటి? ఆరోగ్యంగా ఉండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగ్గానూ సక్రమంగానూ ఉండాలి. అంటే దినచర్య మంచిగా ఉండాలన్నమాట. ఎవ్రీడే, ప్రతిరోజు రాత్రిళ్ళు త్వరగా పడుకొని పొద్దునే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసెడు మంచినీళ్లు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిపోయి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. చాలా మంది మన బాడీ హైజీన్ కానివ్వండి, ఓరల్ హైజీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో పై పైన అలా చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. అది సరికాదు. అంతేగాక అది ఇన్ఫెక్షన్స్కి కూడా దారితీస్తుంది. నైట్ భోజనం చేసిన తర్వాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్లకు, నాలికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. తిన్న ప్రతిసారి నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీళ్లతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోనూ బాగా జబ్బు పడ్డప్పుడు గోరువెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయొచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి. మనం ధరించే బట్టలు బిగుతుగా ఉండక వదులుగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం ఫ్రెష్ క్లోత్స్ ధరించాలి. నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. నిద్ర పట్టకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. మనం పడుకునే ప్రదేశం శుభ్రంగాను, గాలి వెలుగు వచ్చే విధంగానూ ఉండాలి. మంచం లేక చాప, పరుపు, పక్కగుడ్డలు శుభ్రంగా ఉండాలి. మన సోషల్ ఎటికెట్కి వస్తే ఇతరులతో మంచిగా, తీయగా, స్వీట్గా మాట్లాడాలి. సత్యం పలుకుతూ ఉండాలి. అయితే సత్యం ప్రకటించే విధంగా కటువుగా ఉండక మంచిగా, మధురంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా. స్వార్థ చింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు, ముఖ్యంగా ఇతరులకు, దీనులకు, రోగులకు సేవా సాయం మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యను ప్రతి వ్యక్తి సమీక్షించుకొని రేపటి దినచర్యను నిర్మించుకోవాలి. ఏనాటి కానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలను డైరీలో డేట్స్తో సహా రాసుకోవాలి. ఇది ఒక జర్నల్గా కూడా మనకి పనికొస్తుంది. ఈ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా మనకు, మన సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. మనిషి జీవించి ఉండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహార నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలను వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయి

రోగాలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకొచ్చు. ఆకుకూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి, కొబ్బరి మొదలగు ఆహార పదార్థాలు మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్జూర, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయ, నారింజ, కమల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవేగాక డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలసందలు, శనగలు మొదలగు తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, మీగడ, లస్సీ, ఈ పాలతో తయారయ్యే రుచికరమైన పదార్థాలు, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుండి వెలువడే నూనెలు, తేనె, బెల్లం, పంచదార, తాటి బెల్లం, చెరుకు మొదలగు గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే వేలకు తీసుకుంటూ ఉంటే రోగాలు దరిదాపుకు కూడా రావు. గుడ్డు, చేపలు, మాంసం తామస రాజస గుణాలు అధికంగా అవుతాయి. అందువల్ల వాటిని తినకపోవడం మంచిది. మద్యం, పొగాకు ఇవన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి, వీటిని వాడకూడదు. అలాగే కొన్ని బాధ్య పదార్థాలు అంటారు. అవేంటంటే స్వీట్లు ఎప్పుడు పడితే అప్పుడు లభిస్తాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలకు దారితీస్తాయి. భోజనం రెండు పూటలు మాత్రమే చేయడం మంచిది. టిఫిన్కి భోజనానికి మధ్య కనీసం 4 గంటల వ్యవధి అవసరం. కాయకష్టం చేసే వాళ్లకు తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్లకు తక్కువ ఆహారం తీసుకోవచ్చు. ఆహార పదార్థాలను తాగాలి, నీళ్లను తినాలి. వాట్స్ దిస్ అంటారా? ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అన్నది అందరికీ తెలిసిన నానుడే. మనం తినే ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణకోశంలోకి వెళ్ళి జీర్ణమవుతుంది. అంటే ఆహారాన్ని నీరు వలె ఊర్చి తినాలన్నమాట. నీళ్లు, జ్యూసెస్ ఇలాంటివి నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ ఉన్నట్లు తాగాలి. అంటే ఒక్కో గుటికా తాగాలని అర్థం. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టిపడతాయి. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు. యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్దిసేపటి దాకా ఏమీ తినకూడదు. నిద్రపోయే ముందు కూడా ఏమీ తినకపోవడం మంచిది. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవధి ఉండటం అవసరం. ఉపవాస సమయంలో టిఫిన్ల పేరిట అమితంగా తినకూడదు. జబ్బు పడ్డప్పుడు పథ్యంగా ఆహారం తీసుకోవాలి. పాసిపోయినా, కుళ్ళిపోయినా, మురిగిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు. సగం పాడైన పండ్లు పాడైనంత వరకే తొలగించి బాగా ఉంది కదా అని మిగతా భాగాన్ని తినకూడదు. భోజనం చేయటానికి ముందు ఫ్రెష్ అయ్యి రావాలి అంటారు. అంటే కాళ్ళు, చేతులు కడుక్కొని హాయిగా కూర్చొని తినాలి అంటారు. ఎందుకంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. భోజనం తేలిగ్గా జీర్ణమవుతుంది. భోజనం చేయే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ ఉండటం, మధ్య మధ్య ఫోన్లు చూడటం, ఫోన్లు చేయటం మంచిది కాదు. భోజనం చేశాక 10 నిమిషాల పాటు పచారులు చేసి కనీసం 5 నుండి 10 నిమిషాల సేపు వజ్రాసనంలో కూర్చోవాలి. భోజనం గురించి మాట్లాడుకున్నాం కదా డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్టింగ్ గురించి నేను చెప్తాను. శరీరం లోపలి అవయవాలు శుద్ధికి ఉపవాసాలు అవసరం. ఉపవాసాలు ఆధ్యాత్మిక వికాసానికి ఎంత సహకరిస్తాయో కొందరు వారానికి 7 రోజు పూర్తి రోజు ఉపవాసాలు చేస్తుంటారు. కొందరు 21 రోజుల ఉపవాసం చేస్తుంటారు. కొందరు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉపవాసం చేస్తారు. ప్రతి వ్యక్తి వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం అవసరం. జీర్ణకోశానికి ఆనాడు విశ్రాంతి లభిస్తుందన్నమాట. మిస్ అ మీల్ వన్స్ అ వీక్ అనే స్టేట్మెంట్ వినే ఉంటారు కదా మీరు. ఉపవాసం తపస్సు వంటిది. ఉపవాస ప్రారంభంలో నిమ్మరసం కానీ, పండ్ల రసం కానీ, పచ్చి కూరగాయలు ఉడకబెట్టి వాటితో సూప్ చేసుకొని కానీ తాగొచ్చు. గోరువెచ్చని నీరు కొద్దిగా తాగాలి. టిఫిన్లు తీసుకోకూడదు. ఉపవాసం చేస్తున్నప్పుడు శారీరకంగానూ మానసికంగానూ విశ్రాంతి తీసుకుంటూ సాధకుడు ప్రశాంతంగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, భూగోళంలో 3/3 నీరు, 1/1 భూమి ఉన్నట్లు మన శరీరం కూడా 3/3 నీటిమయమే. ఈ నీటిపాలు శరీరంలో తగ్గితే హాని కలుగుతుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి. అయితే రోజు ఉదయం పూట దాహం వేసినా వేయకపోయినా పరగడుపున గ్లాసెడ్ నీళ్లు తప్పకుండా తాగాలి. దీన్ని ఉషాపానం అని అంటారు. ఉషాపానం అలవాటు చేసుకుంటే మలమూత్ర విసర్జన సులభంగా జరుగుతుంది. భోజనానికి కొద్దిసేపు ముందు కొద్దిగా మంచినీళ్లు తాగితే ఆకలి బాగా వేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మాత్రం తగ్గుతుంది. ఆహారం తీసుకున్న గంటసేపు తర్వాత నీళ్లు తాగాలి. అందువల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవుమారాణి. భారతదేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తోబ్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక నమ్మకమైన మిత్రుడిగా, మార్గదర్శకుడిగా అభివర్ణిస్తూ ఈరోజు ఒక జాతీయ దినపత్రికలో వ్యాసం రాశారు. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు రైల్వే స్టేషన్లలో దేశవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలను భారతీయ రైల్వే ప్రారంభించింది. ప్రస్తుతమున్న అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను అంచనా వేయడం, రైల్వే ఆస్తులను పరిరక్షించడం వంటి అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ, ఉపాధి అవకాశాలు. రాజమండ్రి మధురపూడిలో జార్విన్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ తెలిపారు. పేదల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవినిలా పనిచేస్తుందని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు 49 మందికి 32,42,600 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా ఉడుమల్పూర్ గ్రామంలో భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని రాష్ట న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, గోదావరి నది కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య స్పష్టం చేశారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800023342447 ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగభూషణ్ రెడ్డి సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 95 రూపాయల 75 పైసలుగా ఉంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

0: FM 101.3.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. స్టూడియోల సమయం చూస్తే 5:03 దాటి 32 సెకండ్లు. గీత్ గాథాచల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీత్ గాథాచల్ కార్యక్రమంలో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ విందామా. ముందుగా శుక్రియా చిత్రానికి విత్తనారాయణ ఆల్క యాజ్ఞ కల్పించిన పాట

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోల సమయం చూస్తే 5:16 దాటి 16 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై గీత్ గాథచ్చలు వింటున్నారు విత్యవరాజు చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వదేశ చిత్రానికి హరిహరన్, ఉదిత్ నారాయణ, కైలాష్ కేర్ ఆలపించిన పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: స్టూడియోల సమయం చూస్తే 5:30 దాటి 54 సెకండ్లు. మీరంతా చేంజెస్ వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. గీత్ గాతచ్చలు వింటున్నారు వీతివరాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట యువరాజ్ చిత్రానికి జావేద్ అలీ ఆల్కా అగ్ని కల్పించిన పాట.

0: చూడగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మంత్రిత్వ శాఖ సమావేశంలో కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో ఈరోజు నిర్వహించిన ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అర్హులైన ఓటర్లు ఓటు హక్కు రద్దు కాకుండా ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఈ సందర్బంగా మంత్రి కోరారు. యోగాంధ్ర 2026 జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో వందల మందితో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్టంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ కోరారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రానున్న 2-3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, కొన్ని చోట్ల గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
0: ఓన్లీ ఆన్ విద్ భారతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.
3: సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTOను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ తెలిపారు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో విద్యా బోధనా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మా పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయింది, తండ్రి లేడు, తల్లి లేదు, ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎండ్లెస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి వీటిని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ పాలనా కాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలనే ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్

0: తో పాటు మిగతా అభ్యర్థులు వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ 2025 డీఎస్సీపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డీఎస్సీ నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిర్వహించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజీజ్ జైన్ మాట్లాడుతూ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విమానయాన రంగం అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014 దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పురంధేశ్వరి వివరిస్తూ,
1: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2 టియర్ 3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
0: ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సిడి క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె విట్రి సెలవుతో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: స్టూడియోలో సమయం చూస్తే 6:20 పాటు 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. కృష్ణా తీరం కార్యక్రమంలోకి ఆల్రెడీ వచ్చేసాం కదా. కృష్ణా తీరం కార్యక్రమంలో కృష్ణా నది తీరంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, సందర్శనీయ ప్రదేశాల గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. అయితే శ్రీశైలం ఉందండి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది కృష్ణానది తీరాన కొలువై ఉంది కదా. ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అన్నమాట. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటో తెలుసండి? అదేనండి, 12 జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. మరి సోమనాథ జ్యోతిర్లింగం ఆలయం గురించి విశేషాలు మనం ఈరోజు కృష్ణా తీరంలో తెలుసుకుందాం. ఎందుకంటే సోమనాథ ఆలయంపై తొలిదాడికి 1000 అన్నమాట. ఎవరెవరు దాడులు చేశారు, అసలు వింతలు, విశేషాలు, ఆకర్షణీయమైనటువంటి అంశాలు ఏమిటనేవి మాట్లాడుకుందాం ఈనాటి కృష్ణా తీరంలో.

రమేష్ వినయ్ కారుణ్య హేమచంద్ర ఆలపించిన పాట కాళేజీ చిత్రం నుంచి వినేశారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగి శాస్త్రి. స్టూడియోలో సమయం చూస్తే 6:26 దాటి 7 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత FM 101.3 మెగాహెడ్స్ పై. కృష్ణా తీరం వింటున్నారు. కృష్ణా తీరంలో చిన్నబాబు ఏం చెప్తున్నాడు, ఎస్, 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ ఆలయం తన అపారమైన సంపద ప్రాముఖ్యత కారణంగా చరిత్రలో అనేక దండయాత్రలకు గురైందండి. అంటే 1026 జనవరిలో మహమ్మద్ గజనీ సోమనాథ ఆలయంపై దాడి చేసి అపారమైన సంపదను, బంగారాన్ని దోచుకున్నారట. ఆ సమయంలో ఆలయాన్ని ధ్వంసం చేసి ఆలయానికి ఎంతో నష్టం కలిగించారు. అప్పట్లో చాళుక్య వంశానికి చెందిన మొదటి భీమదేవ ఆ రాజైనటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. పన్నెండు వందల 99 ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి అయినటువంటి ఉలుగ్ ఖాన్ నేతృత్వంలో ఆలయంపై మరోసారి దాడి జరిగింది. ఆ తర్వాత కాలంలో కూడా మొఘల్ పాలకుడు ఔరంగజేబు వంటి వారి చేతిలో ఆలయం విధ్వంసానికి గురైంది.

మరికొన్ని విశేషాలు మనం సోమనాథ ఆలయం గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు శ్రీ మంజునాథ చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట

కృష్ణా తీరం వింటున్నారు. కృష్ణా తీరంలోని జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి? పురాణాల ప్రకారం చంద్రుడిని సోమనాథుడు సోముడు అంటారనమాట. దక్షిణ ప్రజాపతి శాపం వలన తన కాంతిని కోల్పోయాడు చంద్రుడు. తన అందాన్ని కాంతిని కోల్పోవడంతో ఒక మనస్తాపానికి గురైనటువంటి చంద్రుడు ఈ క్షేత్రంలో శివుడిని పూజించాడు. ఈ సోముడు శివుడిని పూజించడం వలన శివుడే స్వయంగా ప్రత్యక్షమై తన అందాన్ని ప్రకాశాన్ని తిరిగి ప్రసాదించాడట.

చంద్రుడి శాప విముక్తి కోసం స్వయంగా నిర్మించాడని పురాణాలు చెబుతాయి. ఈ సోమనాథ జ్యోతిర్లింగం కపిల, హిరణ, సరస్వతి నదుల సంగమ స్థానంలో అరేబియా సముద్ర తీరాన ఉన్నది. ఇది అనంతమైన ఆధ్యాత్మిక శక్తిని, అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి.

నిరీక్షణ చిత్రానికి ఎస్ జానికి ఆలపించిన పాటు విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 6:41 దాటి 50 సెకండ్లు. మీరంతా ఆటం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం వింటున్నారు. కృష్ణా తీరంలో సోమనాథ ఆలయం గురించి, విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సోమనాథ ఆలయం ఎన్నో సార్లు విదేశీ దాడుల వల్ల ధ్వంసమైనప్పటికీ భక్తుల నమ్మకం చెక్కు చెదరకుండా 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఆలయ పునరుద్ధరణ బాగానే జరిగింది. గుజరాత్ లో చారిత్రక సోమనాథ ఆలయం నిర్మాణం అనేది భారతీయ ఆత్మగౌరవానికి, సనాతన ధర్మ పునరుద్ధరణకు ప్రతీక. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పంతో 1947లో జూనాగఢ్ భారతదేశంలో విలీనమైన సమయంలో ఈ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ ఆలయాన్ని సందర్శించి శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి ప్రణాళిక ప్రతిపాదించారు. నాటి కేంద్ర మంత్రి కేఎం మున్షి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం కొనసాగింది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అల్లరిపేడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట వింటూనివ్వండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం వింటున్నారు. విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

సోమనాథ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి, సనాతన ధర్మానికి ప్రతీక. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో 1951 మే 11న ఈ ఆలయం పునః ప్రారంభమైంది. ఈ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ సోమనాథ ఆలయ పుణ్యక్షేత్రాన్ని 282 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి తీర్థయాత్రగా, ప్రాంతంగా కూడా మారుస్తున్నారు. ₹47 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ క్యారిడార్ భక్తులకు అరేబియా సముద్ర అందాలను వీక్షిస్తూ నడిచే అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆదిత్య 369 ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పి శైలజ ఆలపించిన వీటూరి గీతం.

కృష్ణా తీరంలో సోమనాథ ఆలయం విశేషాలను మనం మాట్లాడుకుంటున్నాం. పురాతన సోమనాథ ఆలయం ధ్వంసమైనటువంటి అవశేషాలు, వాటి శిల్పకళను ప్రదర్శించేందుకు పర్యాటక కేంద్రంలోని ఒక ఎగ్జిబిషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదండో, 30 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ సముదాయంలోని శాస్త్రోక్తమైనటువంటి శిల్పకళతో నూతన పార్వతీ ఆలయ నిర్మాణం కూడా ప్రతిపాదన కూడా ఉంది. ఇది ఈనాటి కృష్ణాతీరం సోమనాథ ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా. చివరిగా కూలీ నెంబర్ 1

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళల సాధికారత ఎంతో కీలకమన్న ప్రధానమంత్రి

జనసేన తరపున లింగమనేని రమేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎలాంటి నామినేషన్లు రాకపోగా ఉపసంహరణ గడువు కూడా ఈ రోజుతో ముగియడంతో ఈ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. రాష్ట ప్రభుత్వం డీఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ 2025 ఎలాంటి అవకతవకలు జరగలేదని, 2025 డీఎస్సీపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. 9 మంది మృతి చెందడంపై విచారణకు ఆదేశించింది. 2 వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరంలో ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో కళా సమ్మేళనం 2026 అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం కళలకు కళాకారులకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆహారాన్ని విక్రయించడానికి వార్తాపత్రికలను ఉపయోగించడం వల్ల, ముద్రణ సిరాలో విషపూరిత రసాయనాలు, సీసం వంటి లోహాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వీధి వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 17వ తేదీ నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ను ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. ఎఫ్ఎం ను సెటిలైన్స్ తిరిగి 8 గంటలకు

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హే, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హే నా
4: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
1: శామ్ సుహాని హో,
2: ఆకాశవాణి కే సాథ్ జుడియే నా సాంజ్ కే షో సిటీ లైట్స్ మే హర్ రోజ్ శామ్ 5 బజే. ఘర్ పహుంచతే హీ థకాన్, కైసే హో మనోరంజన్,
1: ఆకాశవాణి హై నా. చైన్ కీ నీంద్ సే పహలే కుచ్ భూలే బిస్రే పల్, హర్ పల్
2: సఫర్ మే
1: ఆప్కే సాథ్
2: ఆకాశవాణి.

స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తుంది.

0: తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమాపేశం జరిగింది. ఈ సమాపేశానికి వివిధ రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ది పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్టాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G Summit on issues of importance to India as well as to the Global South. This will be India's 13th participation at the G7 Summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: June 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్ డీ అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance to the welfare and

0: well-being of our seafarers community. Yesterday, we condemned the attack on a ship off the coast of Oman, in which, unfortunately, we lost three Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
1: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి, వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియో సమయం చూస్తే 7:15 దాటి 54 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మానసన మనసై మనసన మనసై కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనసున మనసే కార్యక్రమంలో చిన్నబాబు కొన్ని ప్రశ్నలు

వేస్తాడు కదా, ఆ ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే 0866244 నెంబర్ కు వాట్సాప్ చేయాలి. గెట్ రెడీ ఫస్ట్ క్వశ్చన్. అక్క ఇంటికి చెల్లి వెళుతుంది. జాగ్రత్తగా వినండి, ఇది ఒక పొడుపు కథ. అక్క ఇంటికి చెల్లి వెళుతుంది, కానీ చెల్లింటికి అక్క రాదు. ఏ, అక్క చెల్లెళ్ళు గొడవ పడ్డారా? అక్కంటి చెల్లికి కోపమా, చెల్లింటి అక్క కోపమా? మొత్తానికి అక్కింటికి అయితే చెల్లెళుతుంది, చెల్లెలింటికి అక్క మాత్రం రాదు. మరేమిటి తెలిస్తే 0866244 నెంబర్కు వాట్సాప్ చేయండి. మనసును మనసు ఈ కార్యక్రమం ఏమింటున్నారు? మనసును మనసు ఈ కార్యక్రమంలో చిన్నప్పుడు ఒక ప్రశ్న అయితే అడిగాడు, ప్రశ్న కాదు అది పొడుపు కథ. అక్కింటికి చెల్లి వెళ్ళిపోతుంది, కానీ చెల్లెలింటికి అక్క వెళ్ళదు. వారెవరు? ఈ పొడుపు కథను విప్పండి, వాట్సాప్ లో సమాధానం చెప్పండి. 0662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఏప్రిల్ 1 విడుదల. ఈ చిత్రానికి మనో చిత్రాలు మిశ్రపాట.

స్టూడియోలో సమయం చూస్తే 7:22 వాటి 29 సెకండ్లు. మీరంతా ఆట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 MHz పై మనసు వింటున్నారు విత్వరాజే చిన్నబాబు. అక్కింటికి చెల్లి వెళుతుంది కానీ చెల్లెలింటికి అక్క వెళ్ళదు, ఎందుకు? ఈ పొడుపు కథకు సమాధానం పంపించారు గుడ్ ఈవినింగ్ చిన్నబాబు మంగళగిరి జయలక్ష్మి గారు. ఆన్సర్ వచ్చేసి ఓ సూపర్ తెలిసిపోయిందా. కానూరు నుంచి దాదారావు గారు గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కనురెప్పలు అంటున్నారు. కాదండి, నెక్స్ట్ పొదుటూరు కడపచర నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? క్షేమమేనా, మనసు మనసుకి స్వాగతం. మహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఆన్సర్ రైట్ ఆన్సర్ భాస్కర్ పేటన రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కొత్తగా వచ్చిన శ్రోత అండి ఆయి చిన్నబాబు గారు, గుడ్ ఈవినింగ్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వారంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు రాజ్యలక్ష్మి. ఆన్సర్ ఓ నంది అంటున్నారు. నది అంటున్నారా? ఓకే, కాదండి, నేను చెప్తాను. మీరు నూతనంగా వస్తున్న శ్రోత అండి, ఫస్ట్ మెసేజ్ చేతి ఉంది ఇక్కడ. స్వాగతం అండి నూతనంగా వస్తున్న వారైతే. నెక్స్ట్ ఎవరు? గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, వెల్కమ్ టు మనసున మనసు ప్రోగ్రామ్ కి అంటున్నారు పాలంపల్లి ఆలగడ్డ నందల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తూ. నమస్కారం, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు, ఎలా ఉన్నారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ వెంబడి నుంచి. కనకారావు పెడన రైట్ ఆన్సర్ కట్టెపోయాడు, కాదు చెప్తాను. హాయ్ నమస్తే సార్, బాగున్నారా సార్? రఘుబీర్ సింగ్ సుగుణామాయి రాధామున్న ఏలూరు నుంచి. బాగున్నానని, మీరు ఎలా ఉన్నారు? అనంతపురం నుంచి అనురాధ గారు. ఓ రైట్ ఆన్సర్. నార్కిటి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. వచ్చి నెక్స్ట్ కొంచెం మీ దగ్గర వర్షం బాగా పడుతుందా, మాకు కొంచెం ఇక్కడికి పంపించండి చిన్నబాబు అంటున్నారు. పంపించాలని ఉంది కానీ మాకు చల్లదనం కావాలి, మా దగ్గరే ఉంచుకుంటాము. లేదండి, అన్ని చోట్ల వస్తుంది, వరుణుడికి ఏ భేదం ఉండదు. నెక్స్ట్ ఓ వెల్కమ్ అంటున్నారు దస్తగిరి సంధ్య. వావ్, మా జూనియర్ సాయి కుమార్ గారికి వెల్కమ్ అండి అంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లతో పోల్చుతారు మీరు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ హీరో, ఐ మీన్స్ యాక్టర్ కదా. సరే, అసలు ఆన్సర్ ఏంటి? ఇవే తక్కువ మంది పంపించారండి. అసలు ఆన్సర్ అందరూ తెలిసిపోయింది, మన ఆర్జెస్ అందరూ చాలామంది అడిగే ఉంటారు కదా. అక్కింటికి చెల్లి వెళుతుంది కానీ చెల్లెలింటికి అక్క వెళ్ళదు. అక్క చెల్లెలికి గొడవ అయిందనుకుంటారు, అక్క చెల్లెలికి అసలుకి గొడవే కాదు, అన్నీ పంచుకుంటారు. ఏమిటండి ఇక్కడ విషయం? పెద్ద గిన్నె చిన్న గిన్నె అనమాట. పెద్ద గిన్నెలో చిన్న గిన్నె అయితే మనం అక్కడ ఏమనొచ్చు, కానీ పెద్ద గిన్నె చిన్న గిన్నెలోకి పట్టదు కదా. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సరదా సరదా సాగిపోయే మనసు మనసే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. 0662-4111 నెంబర్కి వాట్సాప్ చేయండి, చిన్నబాబుడికి ప్రశ్నలకు సమాధానాలు పంపించండి. సరదా గడిగే మరో ప్రశ్న, గెట్ రెడీ. మూత కాని మూత, కానీ ఈ మూతను డబ్బాకు పెట్టలేం, ఏ మూత?

పిలిస్తే 08662421 నంబర్కు వాట్సప్ చేయండి. ఇప్పుడైతే వానపాటైతే మీకు పంపిస్తున్నాను, మీ దగ్గర కూడా వర్షం పడుతుంది. మరి ఇక్కడైతే వర్షం పడుతూనే ఉంది, మరి వింటున్నారుగా.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన భోర చిత్రగీతం వినేశారు. సమయం చూస్తే 7:31 దాటి 1-2 సెకండ్ అయితే పరిగెడుతుంది. మనసును మనసు వింటున్నారు. చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు మూత.

కాని మోత అని ఈ మోత ఏ డబ్బాకు పెట్టలేము. ఆన్సర్స్ అయితే వచ్చే చూద్దాం. ఎవరు కనకారావు పెడిన కనురెప్పలు అంటున్నారు, కనురెప్పలకు కూడా చూద్దాం. మచిలీపట్నం నుంచి పంపించారండి, అబ్బో రైట్ ఆన్సరే పంపించారు యతిరాజ్ రమేష్ గారు, రమేష్ బాబు గారు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం వ్యాఖ్యాత గారు, వినసొంపైన వ్యాఖ్యానం. థ్యాంక్ యూ సో మచ్. ఓ 2, 3, 4 పెట్టారు మీరు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు నూతనంగా వస్తున్న శ్రోత అయితే వెల్కమ్, ఎందుకంటే ఫస్ట్ మెసేజ్ నాకు దగ్గరే ఉంది. ఇక్కడ మోత కాని మోత, ఆహా నెల్లూరు జిల్లా నందనవరం నుంచి సిహెచ్ శ్రీనివాసరావు స్వరూపరాణి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత, వెల్కమ్. నెక్స్ట్ రఘుబీర్ సింగ్ సుగుణాభాయ్ రాధా మున్నయ్యలూరు నుంచి, అది సంగతి. అబ్బో కారు మోతట చిన్నబాబు గారు, కారు మోత. నెక్స్ట్ టమాటా ఆట, షరీఫ్ గణవర్ గ్రామం భద్రాచలం ఏరియా. టమాటా ఏంటి అర్థం కాల. నాగార్జున మంగళూరు నుంచి జయలక్ష్మి గారు, ఏంటది ఫోన్ రింగ్ అట, మోత. నేను అడిగింది మోత క్యాప్, ఐ మీన్స్ మోత అంటే సౌండ్ అనుకుంటున్నారా మీరు? కాదు కాదు, కరురెప్పలు సులోచన కరీం నగర్ అంటున్నారు. చిరబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్, ఆన్సర్ కనురెప్ప అంటున్నారు. కనురెప్పలు అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేముల పరశురాములు పద్మ. అవును పాలం పోలే ఆలగడ నందరి జిల్లా నుంచి కనురెప్పలు అంటున్నారు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కనుమూత అంటున్నారు, కనురెప్పలు అంటున్నారు మహమ్మద్ ఇనైతుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోగా జానకిరాజు గారు కూడా కనుమోతే కనురెప్పలు అంటున్నారు. నార్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్నం వెంకటేష్ హేమలత వీరు కూడా కనుమోత అంటున్నారు. అనంతపురం చంద్రనాథ గారు కనురెప్పలు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను జైనుద్దీన్ సేమ్. ఇవైతే నాకు అందిన ఆన్సర్స్ అండి, కానీ కొంతమంది రైట్ ఆన్సర్సే పంపించారు. మోత కాని మోత, ఈ మోత డబ్బాకు పెట్టలేము, దాగుడు మోత తిరగ మోత రకరకాలుగా పెట్టారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, పాట అనగానే ఎక్కడెక్కడో తెచ్చి వినిపిస్తాడు చిన్నబాబు అసలకి, అదేం మాకు తెలియట్లేదు. కానీ అది సినిమా పాటే, బట్ సినిమా అంటే రేడియో అంటేనే మన గాయని గాయకుల గళాలను వెంటనే క్యాచ్ చేస్తారు కదా. ఈ పాట చిన్న పాటే, జస్ట్ హమ్మింగ్ అంట, ఐ మీన్ ఎలా అసాకి అంటనే ఆలాపన, జస్ట్ అలా పాడారు. అది సినిమా పేరు, సింగర్ ఎవరు చెప్తే సరిపోతుంది. జస్ట్ సింపుల్, అది 2-3 మినిట్సే ఉంటుంది, 3 నిమిషాల పాట. జాగ్రత్తగా వినండి ఆ సింగర్ పేరు, సినిమా పేరు. 0662-4111 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటేనే వినండి వివిధ భారతీయ FM 101.3 MHz పై మనసును మనసు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

పాట అయితే విన్నారు, మరి ఆన్సర్స్ అయితే నాకు రాలేదు ఏమిటో. వినడానికి బానే ఉంది, కాస్త బాధగా హమ్ చేశారు ఆయన సింగర్. బట్ సినిమా పేరు మీరు విన్నట్లుగా లేదనుకుంటా, ఈ సినిమా చూసే ఉంటారు. బట్ సినిమా పేరు చెప్తే ఓహో ఈ సినిమానా ఈ పాట. జస్ట్ కొన్ని సినిమాల్లో ఏంటంటే అండి, హీరో నడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగ్స్ కొన్ని ఉంటాయి, అవి మనం పెద్దగా పట్టించుకో. డ్యాన్స్ అంటే డ్యాన్సర్స్ డ్యాన్స్ చేస్తుంటారు, అక్కడ హీరోని హీరోయిన్ మాత్రమే చూస్తాం, నాయక నాయకుడు హీరో వీళ్ళని మాత్రమే చూస్తాం. పాప వాళ్ళు చెమటలు పట్టి ఎంత ఒళ్ళంతా ఇరుకు తీసుకుని డ్యాన్స్ వేస్తారు, కానీ వాళ్ళ ముఖాలే మనం అసలుకి చూడమే చూడమండి. అలాంటిది ఈ పాట కూడా అనమాట. సో మీరు చెప్పకపోవడం అనేది అది అది పెద్ద నేను నవ్వుకునేది ఏం కాదు. బట్ నేను నాకు వినిపించలేదు, నేను చెప్పలేను, బట్ నేను చెప్పేస్తాను. కనకారావు పేడన ఓకే ఇష్టం అంటున్నారు, మీరే చెప్పాలి సార్ అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చెర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ. ఎస్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. ఓ కాదండి, అవునా, వచ్చొస్తానాగండి, ఏదో పేరు పంపించారండి, అది ఏం పేరు అనేది చూస్తాను. సినిమా పేరు అయితే తప్పు. అమ్మో రైటే పంపించారు వీరు, మంచి సాంగ్ వినిపించారండి, థ్యాంక్ యూ అట. ఇది మంచి పాట, అవును వినడానికి చాలా బాగుంది. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు పెద్ద మస్తానరావు పంపించారండి. జయలక్ష్మి గారు ఆన్సర్ ఎలా తెలిసిపోయింది, కొంచెం కలిసింది, ఏం పూర్తిగా ఏం పంపలే మీరు. నెక్స్ట్ టైప్ చేస్తున్నారు ఎవరు, శ్రోత మురహారి యశోద జానకిరాజు గారు టైప్ చేస్తున్నారు ఆన్సర్. ఓ సూపర్ పని సత్యశ్రీ, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారండి. నేను అసలు ఎవరు పంపరేమో అనుకున్నా, కానీ పంపారు అనుకోకుండా. ఒకరోజట దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, మీరు అడిగిన ప్రశంస మీరే చెప్పాలట, మహమ్మద్ జరిదిన్ శ్రేయభాను జైనుద్దీన్. అబ్బబ్బా ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి పంపించారండి. అబ్బో ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పెద్ద గిన్నె చిన్న గిన్నె అంటూ. సూపర్ అండి, నాకు కొన్ని సమాచారాలు ఆలస్యంగా అందుతున్నాయి. చిన్నబాబు గారు ఎప్పుడు వినలేని పాటలే వినిపిస్తారు, ఇది టైప్ చేస్తున్నారా. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ ఓకే. అసలు ఆకతాయి మూవీలో శ్రీకర్ అగస్త్య ఆలపించిన పాట హమ్మింగ్ అనమాట. ఆకతాయి సినిమా మీకు తెలుసు కదా, సినిమా చూసి ఉన్నారు కదా, ఈ పాట మీరు వినలేదా కనలేదా అసలు చూడలేదా. సరదా సరదా సాగే మనసు మనసే కార్యక్రమం ఉంటున్నారు విత్వరాజు చిరుబాబు స్టూడియోలో. సమయం చూస్తే 7:40 దాటి 35 సెకండ్లు. సరదా సరదాకు సాగిపోయి మనసును మనసులో మరో ప్రశ్న, గెట్ రెడీ.

జాగ్రత్తగా వినండి. జల్ జీవన్ మిషన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, జల్ జీవన్ మిషన్ గురించి మీరు విన్నారు, బట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 0662421414 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి.

భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసే వింటున్నారు తీవ్రజీ చిన్నబాబు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రానికి కార్తీక్ గాయత్రి ఆల్పించిన చంద్రబోస్ గీతం వింటున్నారు.

మనసులు మనసు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. జల్ జీవన్ మిషన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడిగాను. విశ్వగ్న విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, కనకారపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇతరాజు రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ కరెక్ట్ గానే పంపించారు. రామనగర బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. అబ్బో, వెంకట సుధా గారు కేబీ పాలెం నుంచి పంపించారండి. హాయ్ చిన్నబాబు గారు అంటున్నారు వెంకట సుధా గారు. వీరు కొత్తగా వస్తున్న శ్రోత, స్వాగతం సుస్వాగతం అండి మా వివిధ భారతి ఫ్యామిలీకి. వచ్చేసేయండి, రోజు ఇలాగే వాట్సాప్ చేయండి. పెడన జోగనంగా కలిసి చప్పలరాజు గారు వావ్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హాయ్ చిన్నబాబు గారు రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సునాబాయి రాధామున్న, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి మన సంక్షేమ పథకాల గురించి ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. నెక్స్ట్ కొమ్మినేని రాఘవ, మానస, నిఖిల్, గోపిక ప్రకాశం జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నార్కెట్ మండలం నెమ్మరి గ్రామం నుంచి పొన్న వెంకటేశ్వర సుమలత్, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటూ ఎస్ పంపించారు. పెళ్ళకూరు మండలం చిల్లకూరు విలేజ్ వాకాటి గిరి రెడ్డి అట, అంతేనండి తప్పు చదివాన. వాకాటి గిరి రెడ్డి గారు, గిరిరెడ్డి గారు పంపించారండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజన్న, సిరిసిల్ల జిల్లా నుంచి చీలవంచ గ్రామం వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర నుంచి రైట్ ఆన్సర్. షరీఫ్ గణవర గ్రామం భద్రాచలం ఏరియా రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలే ఆళ్ళగడ్డ నందల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి శాంతి అప్రద్రుడు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పి జానకిరామ్ వీరి పేరట, ఆన్సర్ నందిగా మనిషి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మురహారి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ గ్రామీణ. ఎస్, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా మహమ్మద్ దినైతుల్లా రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు, లక్కిరెడ్డి మండలం కన్నోత్తల్ సునీద్ అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దామండ్ల చిన్నమస్తానరావు పెద్ద మస్తానరావు మంగళగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు. ఎస్, కాబు గొంపల్లి ఏటపాక మండలం, హాయ్ చెప్పండి సార్ షారూన్కి, షారూన్కి హాయ్. నెక్స్ట్ హర్గర్ జల్, ఎస్ హిందీలో కూడా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ టైప్ చేస్తున్నారండి ఎవరు, మహమ్మద్ చిరుదర్ శ్రేయబాను చిరుదర్ రైట్ ఆన్సర్ పంపించారు కండి, మరలా ఏం టైప్ చేస్తున్నారు. నెక్స్ట్ పని సత్యశ్రీ రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపని మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, తెలిసిపోయింది కదా. స్టూడియోలో సమయం చూస్తే 7:50 దాటి 7 సెకండ్లు. చిన్నబాబు మరో పాట వినిపిస్తాడు, పాట అనగానే కాస్త కొంచెం నాకైతే నవ్వు వస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు వినని పాట వినిపించిన రాగాలలాగా నేను వినిపిస్తున్నాను, మీరే మా పాట వెతకలేక కాస్త హైరాణ పడుతున్నారు. అయినా సరే ఇప్పుడు వినే పాటలే, బట్ ఒక్కసారి విన్నాను అనిపించేటటువంటి పాట ఇది, జాగ్రత్తగా వినండి. సినిమా పేరు, సింగర్స్ పేరు, ఎవరు పాడారు, నేపథ్య గాయని గాయకులు, చిత్రం పేరు పంపించండి 0862421 నంబర్కు.

గాయని మణి మాత్రమే ఎవరో చెప్పండి అండి. ఇప్పుడు విన్నటువంటి పాటలో ఆ వాయిస్ అంటే ఆ గొంతు మీరు ఎప్పుడు వినలేదా? ఎప్పుడు కూడా వినలేదా? కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుందా? సినిమా పేరు తెలిసిన రైట్ ఆన్సర్ అని చెప్తాను. ఎవరు పంపించారు చూద్దాం, ఎందుకంటే మన ఫ్రెండ్స్ చాలా మంది పంపించారు. తెనాలి పనిసత్తు శ్రీ శ్రేయ ఘోషల్ అంటున్నారు, అబ్బో అలానుందా? కాదండి, చిరుబాబు నాతో అదేంటండి, గనుగుల రామకృష్ణ గనుగులగూరు రామకృష్ణారెడ్డి గారు ఆన్సర్ ఓహో తెలియదు అంటున్నారా, స్పెల్లింగ్ తప్పు రాశారండి అక్కడ. నెక్స్ట్ ఎవరు పంపించారు? శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారండి. ఓకే, ఆన్సర్ వినిపించండి ప్లీజ్. సాంగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల సాంగ్స్ వినిపించండి. ఓకే, సినిమా పేరు చిత్రం పేరు కూడా పెట్టి పంపించి వినిపించమంటున్నారు. నా ఆన్సర్కి సమాధానం ఏదండి? ఎవరిపండి నుంచి, హలో చిరుబాబు గారు ఎలా ఉన్నారండి, మూవీ నేము తెలియద్దు కానీ సింగర్స్ అనురాధ శ్రీరామ్ అనిపిస్తుందండి, అలా దగ్గరగా ఉంది కదా. ఎస్ కానీ కాదు, నేను చెప్తానండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నూతనంగా వస్తున్న శ్రోత అనుకుంటా, నాకైతే ఇది ఫస్ట్ మెసేజ్ లాగా ఉంది. నెక్స్ట్ చిరుబాబు గారు, ఈ పాట మీరు ఎన్ని

విన్నారు కానీ మేమైతే ఇప్పుడే వింటున్నాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద జారికి రాజు. నేను ఎప్పుడు వెళ్ళా, ఇప్పుడు నేను కనిపెట్టుకొని కనుక్కొని మీకు వినిపిస్తున్నా, తెలియజేస్తున్నా. జస్ట్ లైక్ వినిపించిన రాగల్లాగా మీరే చెప్పండి సార్, రాజన్న సిరిసిల్ల జలశీల మంచి గ్రామం నుంచి మేము పరిశ్రమలు పద్మా నేనే చెప్తాను. మాకు తెలియదు అంటున్నారు ఆన్సర్ దస్గిరి సంధ్య పెద్దటూరు కడప జిల్లా నుంచి. మళ్ళీ టైప్ చేస్తున్నారు, ఏమిటో తెలియదు. మామ జీరిదిని శ్రీహాబాని జయంతిని మీరే చెప్పండి అంటున్నారు అప్పలరాజు గారు పెడన జోగనరగా నుంచి. ఈ పాట ఎప్పుడు వినలేదు, ఉప్పు కూడా అందలేరు, నిద్రపోతున్న రాత్రిని అడిగా అన్నట్లు, చందమామని అడిగి చల్లగాలిని అడిగా అన్నట్టు. ఉప్పు కోసం ఎవరెవరిని అడుగుతున్నారండి అప్పలరాజు గారు, నన్ను అడిగి నేను చెప్తాను. వావ్ సూపర్, మామ దినితల భావనపల్లి గ్రామం కామారెడ్డి జిల్లా. సూపర్ అండి, రైట్ ఆన్సర్. ఎలా తెలుసుందండి మీకు మహమ్మద్ ఏనేతల భవానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా? వీరైతే రైట్ ఆన్సర్ పంపించారు, ఏ శ్రోత చెప్పలేదు. నమస్తే అండి, మీరు అడిగేటటువంటి పాట నాకు ఎక్కడా వినపడలేదండి, మీరే చెప్పండి సార్. మంగళగిరి దామల శ్రీనివాస్తానరావు పెద్ద మస్తానరావు ఒకళ్ళు చెప్పారండి ఆల్రెడీ. దస్తగిరి సంధ్య ఉన్నికృష్ణన్ అనురాధా అబ్బా కాదు, కనకారావు పెడన, రైట్ ఆన్సర్ మూవీ పేరు. ఇప్పుడు అందరికీ అందుతుందండి ఉప్పు. సారీ మరలా అనుకోకండి. ఓకే, ఎవరు ఇలాంటి సాంగ్ నేను ఎప్పుడూ వినలేదు, దొరకవు కూడా. నా పేరు అబ్బు అంటున్నారు ఖమ్మం నుంచి. అబ్బు కొత్తగా వస్తున్నాడు ఈ అబ్బు, వెల్కమ్, స్వాగతం అండి అబ్బు గారు. ఇలాగే సమాధానాలు పంపిస్తానండి. ఓకే, పాలం పోలే ఆలగడ్డ రైట్ ఆన్సర్. అబ్బాబ్బాబ్బా అప్పలరాజు గారికి కూడా రైట్ ఆన్సర్ తెలిసిపోయింది. ఉప్పు కూడా అందరూ అన్నారు, ఇప్పుడు ఉప్పు అందింది కదా. నెక్స్ట్ రామానగర బుడ్డ బాలసభ్యుడి నుంచి కొత్త పాట తెలియదు అంటున్నారు. నార్కిటిపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొందిన వెంకటేష్ హేమలత గారు రైట్ ఆన్సర్. ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి, రైట్ ఆన్సర్ చూసారా చూసారా చూసారా చూసారా. అదిగో రాజలక్ష్మి ఎవరు, గనుగులు రామకృష్ణారెడ్డి గారా, రైట్ ఆన్సర్. వారు తెలియదన్నారు, ఉప్పు అందింది సార్ అని నిజాయితీ ఒప్పుకున్నారు. ఎస్ అప్పలరాజు గారు పెడద జోగనందరావు గారిని. మీకు కూడా తెలియని పాట మాకు ఎలా తెలుస్తుందండి, నాకు తెలియని పాట కాదండి, నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నానండి. రాజ్యలక్ష్మి ఎస్ చిలుకు నారాయణ అనసూయ ఎంఐ జనకబెడ్డ రైట్ ఆన్సర్. ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అసలు ఆక్రోషన్ సినిమా అండి ఇది. ఈ సినిమాలోని పాటనైతే నేను వినిపించానండి, సింగర్ వచ్చి రాజలక్ష్మి అండి. యమన్ శంకర్ రాజ మ్యూజిక్, భువనచంద్ర గీతం సాహిత్యం అందించారు భువనచంద్ర, యమన్ శంకర్ రాజ సంగీతం అందించారు. చిత్రం పేరు ఆక్రోషం. ఇది నాటి మనసును మనసే కార్యక్రమం. మనసును మనసే మీకు బాగా అలరించిందనే నేను ఆశిస్తున్నాను. తెలియని పాటలు తెలుసుకోవడంలో ఉంది గొప్పతనం. బట్ లిజనర్స్ అందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. పెద్దలూరు కడప జిల్లా వచ్చే దస్తగిరి సంధ్య గారు కూడా రైట్ ఆన్సరే పంపించారండి. రైట్ ఆన్సర్ పేపర్ మీకు అందరికీ కూడా తెలుసుకొని పంపించారు కాబట్టి కంగ్రాచులేషన్స్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. కుటుంబాన్ని నడిపే మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదని, ఈ దేశాన్ని నడిపించే జాతి నిర్మాతలని సుప్రీంకోర్టు ఓ ప్రమాద కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. రాష్ట ప్రభుత్వం డీఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని, ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోడ శశిధర్ అమరావతిలో స్పష్టం చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్లో మరో డీఎస్సీ నిర్వహించనున్నామని వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న అగ్రహారం భూముల సర్వే ప్రక్రియకు వచ్చే 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వీబీజీ రామ్జీకి కేంద్రం కేటాయించిన 7,707 కోట్ల రూపాయల 21 లక్షల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు జీవనోపాధి మెరుగుపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ

గుమ్మడి గోపాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రకటించిన పట్ల కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మేడూరు గ్రామానికి చెందినవారు గుమ్మడి గోపాలకృష్ణ. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్, కడప జిల్లా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. 419 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుండగా ఈ నెల 30వ తేదీతో ముగియనుందని వెల్లడించింది.

స్టూడియోలో సమయం చూస్తే 8:03 దాటి 9 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మరి కొంతమంది మన ఫ్రెండ్స్ అయితే పంపించారండి. ఎవరు? మనహరి యశోద జానకిరాజు ఉప్పొందింది ఆక్రోషం అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమల పద్మ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. మామ చేదన స్నేహభాను చేయనిది వీరికి కూడా తెలిసిపోయిందండి. తెలియనిది తెలుసుకోవడంలో ఉన్నదండి గొప్పతనం. తెలియలేదని మౌనంగా ఉండకూడదండి. అడిగి తెలుసుకోవడంలో అది గొప్పతనమేనండి. విషయం తెలుసుకోవాలి. నాకు తెలియదు అనేది చెప్పడంలో కూడా గొప్పతనం ఉంది. తెలియకపోయినా తెలిసినట్టు నటించడం మరీ బాగోదు కదా. సరే అవన్నీ మనకెందుకులే. మనం డ్యూయట్ డ్యూయట్ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం. గాయనీ గాయకుల గళాల నుంచి జాలివారినటువంటి ఆ యుగుల గీతాలను మనం వినవిందేటట్లు విందాం. చక్కని పాటలు వినండి ఈనాటి డ్యూయట్ డ్యూయట్ కార్యక్రమంలో. వింటనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై డ్యూయట్ డ్యూయట్ కార్యక్రమం వింటున్నారు. వీతి రాజ్య చిన్నబాబు.

నేను పెళ్లికి రెడీ చేయడానికి చక్రీ కౌశల్య ఆల్పించిన పాట విన్నారు. పెళ్ళాడే తీరాలన్నారు నాన్నారు. ఆ పాట నేను పెళ్లికి రెడీ చేసిన పాట విన్న తర్వాత ఏంటి చిన్న బాబు నీకు పెళ్లి కుదిరిందని అనుకున్నారు. డిఏట్ కార్యక్రమంలో మీరు ఎన్నడూ వినని పాటలు, తరచూ రోజు వినే పాటల కంటే ఈ పాటలు కాస్త వెరైటీగా వినిపిద్దాము అని చెప్తున్నాను. ప్రతి పాటకి సినిమా పేరు, సింగర్స్ పేరు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదిత్ నారాయణ, ఉషా ఆలపించిన పాట చిత్రం మిస్సమ్మ.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఓ రాధా, ఇద్దరు కృష్ణుడు చిత్రానికి కుమారస్వామి శ్రేయ ఘోషాలు అనిపించిన కందికొండ గీతం.

0: సమయం 8:30 జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధికారత పొందిన యువతే వికసిత్

0: భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో 3 భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్యం అవసరమని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: దాడులకు సంబంధించిన వివరాలను ఓడరేవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలు మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్ 10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు ఎంటీ జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 kW ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39 చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాశ్మీర్తో సహా దేశంలోని మొత్తం సరిహద్దు ప్రాంతాలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: आज जो बॉर्डर इलाके का एक एफएम ट्रांसमीटर चालू हुआ है, इसके पीछे थॉट प्रोसेस, सूचना संपर्क विभाग, आकाशवाणी का प्रसार, वो सब ठीक है. हमारे पूरे बॉर्डर एरिया को हमें कंप्लीट आकाशवाणी दूरदर्शन से पूरी तरह से कवरेज करना है, कंप्लीट अपना जम्मू कश्मीर तक. जो भी एरिया में यहाँ पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो, उस गैप को हमें फिलअप करना है. और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल, 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा विश्व की हमारी संस्कृति की बात को.
0: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదర్లో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ,
3: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia.

0: to deepen economic engagement, boost investment flows, and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology, and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini, at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
1: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం, పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 92 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,092 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎలా చెప్ప నువ్వు చిత్రానికి ఉదిత్ నారాయణ శ్రేయ ఘోషాల్ ఆల్పించిన సిరివేణుల గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 8:46 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై GHGH వింటున్నారు విత్యువర్ ఆర్జే చిన్నబాబు. ఇప్పుడు వినిపించబోయే పాట జాగ్రత్తగా వినండి. విజయం చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం రిచి ఆలపించిన పాట ఎప్పుడు వినలేదా ఏమిటి అనుకుంటారు?

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం

మీరంతా ఆర్టీఎన్ న్యూస్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు, మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు, మధుర స్వరాలు ఆస్వాదించండి ఈనాటి కార్యక్రమంలో. గాజుల కృష్ణయ్య 1975 అక్టోబర్ 9 విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా ద్వారా జరీనా వహాబ్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృష్ణ, జరీనా వహాబ్ నటించారు. సంగీతం కెవి మహదేవన్. ఇదే చిత్రం నుంచి పాట విందామా? వింటూనే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు. విత్తివరాజ్ చిన్నబాబు.

లక్ష్మణ రేఖా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసి శిలాలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:10 దాటి 34 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 1.3 MHz పై మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. జేబు దొంగ మొత్తం 3 సినిమాలు ఉన్నాయండి. చిరంజీవి, భానుప్రియ, రాధ నటించిన యాక్షన్ సినిమా, శోభన్ బాబు, మంజుల నటించిన చిత్రం, ఎంజీఆర్ నటించిన తమిళ చిత్రం, 3 చిత్రాలు ఉన్నాయి. నేను మాట్లాడేది ఏమిటి అంటే 1975 ఆగస్టు 14 విడుదలైన తెలుగు సినిమా. ఇది కూడా ఎవరు నటించారు? శోభన్ బాబు. ఎస్, శోభన్ బాబు నటించిన చిత్రం. మంజుల, ఇవేద్దరు నటించిన సూపర్ హిట్ చిత్రం అండి. శోభన్ బాబు, మురళీ మోహన్, రాజ్బాబు, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి, కేవి చలం, వీరంతా మంజుల, రోజారమణి, రామప్రభ, కృష్ణకుమారి, వీరంతా నటీనటులు నటించిన చిత్రం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి పాటలు ఆత్రి ఆరుద్ర రాస్తే సంగీతం చక్రవర్తి అందించారు. ఇదే చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట మధుర స్వరాలు కార్యక్రమంలో విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 1.3 MHz పై మధుర స్వరాలు ఆస్వాదించండి.

సోగ్గాడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలాలు పెంచిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:18 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజ్ చిన్నబాబు. సంతానం సౌభాగ్యం 1975 విడుదలైన తెలుగు సినిమా. ప్రకాశ్రావు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రంలో కృష్ణ విజయ నిర్మల జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం బి శంకర్. కృష్ణ విజయ నిర్మల అల్లు రామలింగ సత్యనారాయణ పండరీబాబు ఛాయాదేవి నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదే చిత్రం నుంచి పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3.

స్రవంతి చిత్రాన్ని కసిపి బాలసుబ్రహ్మణ్యం పేసిన శిలాలు పిలిచిన పాట విన్నారు. స్టూడియోల సమయం 9:20 దాటి 13 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్తురాజే చిన్నబాబు. వజ్రాయుధం 1985 వచ్చిన యాక్షన్ చిత్రం అండి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం పరుచూరి సోదరులు దీని రచయితలు. కృష్ణ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి. ఈ చిత్రంలోని పాటలు చాలా బాగుంటాయండి. ఇదే చిత్రం నుంచి పాటలు విందాం. అదేనండి ఒక్క పాట వింటున్నవండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మధుర స్వరాలను ఆస్వాదించండి.

ఆట సయ్యాటగా ముక్కు మూట ఉయ్యాలగా మల్లె తేనె తాగి తాగి మత్తెక్కన్న చిచ్చు చిచ్చు చేసి నీకు చీరవ్వన్నా

0: ముక్కు పచ్చలెర్రనైతే తీపి అల్లక, పచ్చ కోక కట్టుకుంటే రామ చిల్లక, ఈడు వంట పట్టగానే ఇంత తళ్ళుక, కొంగు కాస్త పట్టగానే ఇంత బుల్లుక.
1: నీ చూపు దా

0: ఉందబ్బా, హాయిగుందబ్బా.
1: చల్లగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ,
0: బయట గాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ.
1: చల్లగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ,
0: బయట గాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ.

చట్టంతో పోరాటంతో ట్రెండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:41 దాటి 35 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విత్వరాజి చిన్నబాబు. గూండా 1984లో ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి రాధ ముఖ్య పాత్రను పోషించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ, సిల్క్ స్మిత, చక్రపాణి, సుత్తివేలు ముఖ్య తారంగణంతో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదే చిత్రంలో నుంచి ఒక పాట విందాము మధుర స్వరాలు కార్యక్రమంలో.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అడవి సింహాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోల సమయం చూస్తే 9:53 దాటి 11 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు. వీ తీవ్రార్జి చిన్నబాబు. రాముడు కాదు కృష్ణుడు చిత్రం 1983 వచ్చినటువంటి సూపర్ హిట్ చిత్రం అండి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రంలోని అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సూపర్ గా సంగీతాన్ని అందించారండి. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధిక, రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి, గిరిబాబు, సూర్యకాంతం, రాజసులోచన, జయంతి ముఖ్య తారాగణంతో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆడిపించిన పాట చివరిగా మధుర స్వరాలు కార్యక్రమంలో విందాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేద భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. స్టూడియోలో సమయం చూస్తే 9:59 దాటి 44:45 అయితే పరిగెడుతుంది. మరికొద్ది క్షణాల్లో వినిపించని రాగాలు ఆస్వాదిస్తారు. అలనాటి గాయని గాయకుల గణాల నుంచి జాలువారిన జలపాతాలు, వినిపించని రాగాలు. ఆస్వాదించండి ఈనాటి కార్యక్రమంలో. ఆస్తులు అంతస్తులు చిత్రం నుంచి ముందుగా పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరంతా ఆర్జ్యం చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వినిపించిన రాగాలు వింటున్నారు విత్తురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనుషులు మట్టి బొమ్మలు చిత్రానికి మనుషులు మా అమ్మ తెలుసు సారీ ఘంటసాల ఫీజులు ఆలపించిన పాట.

దేశోద్ధారకులు వచ్చేటానికి ఘంటసాల పిసిసి ఆల్పించిన పాట విన్నారు. స్టూడియోల సమయం 10:18 దాటి 55 సెకండ్లు. మీరంతా చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎంలో 1.3 మెగాహెడ్స్ పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చిక్కడు దొరకడు వచ్చేటానికి ఘంటసాల పిసిసిల గానం.

సంసారం చిత్రానికి జిక్కి ఆలపించిన పాట విన్నారు. 10:25 దాటి 31 సెకండ్లు అయింది వివి స్టూడియోల సమయం. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు వీత్యవరాజ్ చిన్నబాబు. సిపాయి చిన్నయ్య చిత్రానికి ఘంటసాల పీసీసీలు ఆలపించిన పాట.

సీత కథ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బడిబంతులు చిత్రానికి ఘంటసాల పిసిసిల గానం.

మీరు విన్న ఆ పాట సిఐడి చిత్రానికి పిసిసిల ఆలపించారు. వినిపించని రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్తివరాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల పిసిసిల గానం.

దాగుడు మోతులు వచ్చేటానికి ఘంటసాల పీసీసీలు ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శభాష్ వదిన చిత్రానికి పీసీసీల గానం.